నిత్యాయ నమః శంకరాయ నమః కీర్తిసాగరాయ నమః మయస్కరాయ నమః శివతరాయ నమః ఖండపరశవే నమః అజాయ నమః శుచయే నమః తీర్థాయ నమః కూల్యాయ నమః అమృతాధీశాయ నమః పార్యాయ నమః అవార్యాయ నమః అమృతాకరాయ నమః శుద్ధాయ నమః ప్రతరణాయ నమః ముఖ్యాయ నమః శూలపాణయే నమః అలోలుపాయ నమః ఉచ్చాయ నమః ఉత్తరణాయ నమః తార్యాయ నమః తారజ్ఞాయ నమః తార్యదూరగాయ నమః ఆతార్యాయ నమః సారభూతాత్మనే నమః సారగ్రాహినే నమః దురత్యయాయ నమః ఆలాద్యాయ నమః మోక్షదాయ నమః పథ్యాయ నమః అనర్థఘ్నే నమః సత్యసంగరాయ నమః షష్ఫ్యాయ నమః ఫేన్యాయ నమః ప్రవాహ్యోడ్డాయ నమః సికత్యాయ నమః సైకతాశ్రయాయ నమః ఇరణ్యాయ నమః గ్రామణ్యే నమః పుణ్యాయ నమః శరణ్యాయ నమః శుద్ధశాసనాయ నమః వరేణ్యాయ నమః యజ్ఞరూపాయ నమః యజ్ఞేశాయ నమః యజ్ఞనాయకాయ నమః యజ్ఞకర్త్రే నమః యజ్ఞభోక్త్రే నమః యజ్ఞవిఘ్నవినాశకాయ నమః యజ్ఞకర్మఫలాధ్యక్షాయ నమః యజ్ఞమూర్తయే నమః అనాతురాయ నమః ప్రపథ్యాయ నమః కింశుకాయ నమః మేధ్యాయ నమః గృహ్యాయ నమః తల్ప్యాయ నమః ధనాకరాయ నమః పులస్త్యాయ నమః క్షయణాయ నమః గేహ్యాయ నమః గోవిందాయ నమః గీతసత్క్రియాయ నమః హృదయ్యాయ నమః హృద్యకృతే నమః హృద్యాయ నమః గహ్వరేష్ఠాయ నమః ప్రభాకరాయ నమః నివేష్ప్యాయ నమః నియతాయ నమః యంత్రే నమః పాగుంసవ్యాయ నమః ప్రతాపనాయ నమః శుష్క్యాయ నమః హరిత్యాయ నమః పూతాత్మనే నమః రజస్యాయ నమః సాత్వికప్రియాయ నమః లోప్యాయ నమః ఉలప్యాయ నమః పర్ణషద్యాయ నమః పర్ణపూర్ణాయ నమః పురాతనాయ నమః భూతాయ నమః భూతపతయే నమః భూయసే నమః భూధరాయ నమః భూధరాయుధాయ నమః భూతసంఘాయ నమః భూతమూర్తయే నమః భూతఘ్నే నమః భూతిభూషణాయ నమః మదనాయ నమః మాదకాయ నమః మాద్యాయ నమః మదఘ్నే నమః మధురప్రియాయ నమః మధవే నమః

ప్రాణాత్మనే నమః ప్రధాన పురుషాయ నమః శివాయ నమః వేద్యాయ నమః వైద్యాయ నమః వేదవేద్యాయ నమః వేదవేదాంత సంస్థుతాయ నమః వేదవక్త్రాయ నమః వేదజిహ్వాయ నమః విజిహ్వాయ నమః జిహ్మనాశకాయ నమః కళ్యాణరూపాయ నమః కళ్యాణాయ నమః కళ్యాణగుణసంశ్రయాయ నమః భక్తకళ్యాణదాయ నమః భక్తకామధేనవే నమః సురాధిపాయ నమః పావనాయ నమః పావకాయ నమః వామాయ నమః మహాకాలాయ నమః మహాపహాయ నమః ఘోరపాతకదావగ్నయే నమః దేవభస్మకణప్రియాయ నమః అనంతసోమసూర్యాగ్నిమండలప్రతిమప్రభాయ నమః జగతేకప్రభవే నమః స్వామినే నమః జగద్వంద్యాయ నమః జగన్మయాయ నమః జగదానందాయ నమః జన్మజరామరణవర్జితాయ నమః ఖట్వాంగినే నమః.

అయుగ్మలోచనాయ నమః పింగళాక్షాయ నమః సురగురవే నమః గురవే నమః సురగురుప్రియాయ నమః యుగావహాయ నమః యుగాధీశాయ నమః యుగకృతే నమః యుగనాశకాయ నమః కర్పూరగౌరాయ నమః గౌరీశాయ నమః గౌరీ గురుగృహాశ్రయాయ నమః ధుర్జటయే నమః పింగళజటయే నమః జటామండలమండితాయ నమః మనోజవాయ నమః జీవహేతవే నమః అంధకాసురసూదనాయ నమః లోకబంధవే నమః కళాధారాయ నమః పాండురాయ నమః ప్రతమాధిపాయ నమః

0: रेति वा भज मन शिवमेव निरंतरम्।
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో
0: అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గర ఉంది ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించారు. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళివులు సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన, అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం, ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాలా విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహా చైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం, బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః త్ర్యక్షాః రుద్రాక్షమాలా సలలిత వపుషాః శాంభవ మూర్తి భేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకు ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా, లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తి భేదాహ, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ. వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకే ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతని మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్లారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అనర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం. నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది గనక వేద మంత్రాలకి కవులు అని పేర్లు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం అది. ఆయన కూడా అలా నిలబడ్డాడా, ఆ ధనుస్సు పట్టుకున్న ఆ రామచంద్రమూర్తి? ముల్లోకాలు గడగడలాడిపోతాయని వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తనవాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో, ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి గనక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పండి మనకి. ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అన్నమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికి ఓ నమస్కారం, ఆ సంధించిన బాణానికి ఓ నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు ఒక నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికి నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడు ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల, పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లుని తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చనా, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యాలి. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేయడం అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణ వేడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సును చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు, నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు? వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను. అంతే కదండి, ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంటే దానివల్లే అనుభవిస్తున్నాడరా అని చెప్పడమే, అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తే ఇస్తుంది. ఆ పరమేశ్వరుడే ఇక్కడ, అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులు ఉన్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతులను మనం చూడాలి. ఇదే పరమకారణం అని అంటే శివ పరమకారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమకారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమకారణం. పరమకారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి దుఃఖం వాడికే కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతానని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తాను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్నా అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ పెడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్ర అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుడు కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు కొట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతులైన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక. ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతీతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటా బాధించాడు. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.ఆర్గ్ రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
0: అంటే ఏ శిలని తీసుకుని ఏ పరిణామంలో ఏ డిస్టెన్స్లో పెడితే ఎలా తాకితే ఏ స్వరం వస్తుందో అంత విజ్ఞానం అక్కడ ఉంది. అది అర్థం. అందుకని భలే ఉన్నాదండి అని చెప్పుకోవడం కాదు. ఇంత విజ్ఞానం వాళ్ళకి ఎక్కడికి వచ్చింది అనేది దానికి నకలు కూడా ఇప్పటి వరకు తయారు చేయలేకపోయామంటే ఎంత పరిపూర్ణమైన విజ్ఞానం ఒకప్పుడు ఉండేది. దాన్ని హద్దులు దాకా కూడా వెళ్ళలేకపోతున్నది ఇప్పటి యొక్క భౌతిక విజ్ఞానం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, స్వయంగా అనుభవించిన విషయం ఏంటంటే, అక్కడ ఒక మృదంగం వాయిస్తున్నటువంటి శిల్పం ఉంది. మనం స్తంభం మీద చెవి పెట్టి ఆ రాతి మృదంగాన్ని చేతితో కొడితే ఆ స్తంభంలో మృదంగనాదం వినబడుతుంది. విశేషం ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా చేసి ఇన్ని విద్యలు ఆ లోపల ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకి సమర్పణం చేశారు వాళ్ళు. అంతేకాదు ఈ కనిపిస్తున్నటువంటి దేవాలయం అంతా కూడా దేహో దేవాలయ ప్రప్త అనే తాత్విక భూమికలు దర్శించారు. ఇంకా ఈ దేవాలయాల గురించి చెప్పాలంటే ఒక్క దేవాలయాల ఆధారంగా ఎంత సంస్కృతి వర్ధిల్లింది, ఎన్ని విద్యలు కాపాడబడ్డాయనేది పెద్ద విషయం. ఉదాహరణ ప్రయాణం కూడా చెప్పడం, ఇలాంటి మహాదేవాలయాన్ని శిథిరాలు చేసి పిండి చేసి మానవాళ్ళు కూడా మిగల్చకుండా దుష్టజాతులు తిరిగి వెళ్ళిపోతే మనం ఏమి పట్టని ఉపేక్షతో ఇప్పటికీ ఉన్నామంటే సాలెపురుగు పాటి డెడికేషన్ అంకిత భావం అవి లేవు మనకి అని అర్థమవుతుందన్నమాట. తిరిగి వాటిని పునరుద్ధరణ చేసుకుందామంటే ఎన్ని రాజకీయాలు, ఎన్ని వేదనలు, దీని గురించి మాట్లాడడానికి రాజకీయం అక్కర్లే. మన దైవానికి రెండు చేతులెత్తి దండం పెట్టే సంస్కారం మనలో ఉంటే చాలు ఈ వేదన ఉంటుంది. ఈ వేదనకి ఏ రాజకీయ వర్ణాలు అక్కర్లేదు, ఏ రాజకీయ రంగులు పులమన అవసరం లేదు. ఇది భగవంతుడంటే విశ్వాసం ఉండేటువంటి ప్రతి వాడి గుండెలో ఉండే వేదన మాత్రమే అది గమనించాలి. ఈ వేదనకి పరాకాష్ఠ చిన్న సాలిపురుగు కథలో మనకు కనబడింది. ఇలా సాలిపురుగు ఏమనుకుందంటే మొత్తం దగ్ధమైపోయింది, ఇంకా నేను బ్రతుకుండే ప్రయోజనమే ఉంది, మరి ఏం చేస్తాం, తిరిగి నిర్మాణం చేసే స్థితి కనబడడం లేదు, కనుక నన్ను నేను ఆహుతి చేసుకుంటానని చెప్పి ఆ అగ్నిలోకి వెళ్ళబోయిందిట తనని తాను నాశనం చేసుకోవడానికి. ఈ విధంగా ఆత్మార్పణ ధియా కుర్యాత్, ఆత్మార్పణ బుద్ధితో ఆ సాలిపురుగు ప్రవేశిస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా, పరీక్ష పెడతాడు కానీ బాధ పెడతాడా ఆయన, వెంటనే వచ్చేట. ఆ వచ్చినవాడు ఎవడు అంటే శివుడు అని ఒక్క మాట రాస్తే ధూర్జటి కవి అనిపించుకోడు, తన దైవం వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పి ఊరుకోడు ఆయన. వచ్చినవాడు ఎవడయ్యా అంటే దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీవామాంగుడు శంకరుండు దయ ఊరింబోవా. ఆయన వచ్చినవాడు ఎలా వచ్చాడు, దేవోత్తంసుడు సకల దేవతాశ్రేష్ఠుడైనటువంటి భక్తవత్సలుడు గనక ఆయన లక్షణమే భక్తవత్సలం, భక్తుల ఎడలా వాత్సల్య భావం కలిగినటువంటి వాడు. చిత్తేశ స్వభావుండు ప్రతి వారి యొక్క చిత్తములో ఈశ్వర స్వరూపుడై ప్రకాశిస్తున్నటువంటి వాడు గౌరీ వామాంగుడు. వామభాగమనందు పార్వతీదేవి విరాజిల్లుతుండగా వచ్చిన శంకరుడు దయమురింబోవా దయ పెళ్ళిపుకుతుండగా కెంగేలునన్ తన అరచేతితో, అరచేయి ఎలా ఉన్నది అంటే ఒక తామరా పువ్వు విచ్చుకున్నట్లుగా ఉందిట, పద్మ కుసుమం వికసించినట్లుగా అంత లేత ఎర్రని కాంతులతో వికసించినటువంటి విశాల హస్తాన్ని చాచి చావన్ వచ్చిన పురుగు బట్టి ఆ పురుగును పట్టుకున్నట్ట చేతిలో. ఎంత ధన్యురాలది, శివుని యొక్క దివ్యమైనటువంటి ఆ కరకమలంలో ఉన్నది ఆ పురుగు. దాన్ని చూసుంటున్నాడు, తగు నీ సద్భక్తికి మెచ్చితిన్ నీ వేయర్థము నేడు వేడెదవు దాని చెప్పుమా నావుడు. నీ సద్భక్తి నన్ను చాలా ఆనందింపజేసింది సుమా, ప్రతి అణువుని పరిశీలించే పరమాత్మ. అందుకే శివుని యాన లేనిది చిమైనా పుట్టదు అనే మాట భక్తుడు వింటే చిందులు వేస్తాడు నిజానికి, అంతగా శివుని యాన అన్నింటిలో తిరుగుతోందనమాట. ప్రతి జీవిని కదిలించేటటువంటి ఆ సర్వవ్యాపకమైన భర్గ చైతన్యం ఉన్నదే, ఆ భర్గ చైతన్యం మూర్తిమంతమై తన చేతితో పట్టుకున్నది ఆ సాలెపురుగుని. నీకేం కావాలి అని అడిగాడు ఆ శివుడు. అడిగితే ఆ సాలెపురుగు అంటుందిట, నా తపమింతట ఫలించనటంచు, నాకేం కావాలన్నది తర్వాత మాట, నాకేం కావాలో అతడే ఎదురుగా ఉన్నాడు. నా తపమింతట ఫలించే, ఇన్ని గుడులు నిర్మాణం చేశాను కానీ ఇన్ని గుళ్ళు కట్టాను గనక నాకేదైనా వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. అంటే సాలెపురుగు దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి, భగవదర్పణ చేసే దాని మీద నేను చేశాను అనే అహం పనికిరాదు, ఉన్నదా అక్కడికక్కడే చెల్లు. కొందరు పాపం ఆయనకి మెట్లు కడతారు, అందులో పలకొకటి ఇస్తాడు, పలక మీద ఒక్కొక్కడి పేరు, పలక కనబడదు పేరే కనబడుతుంటుంది, పాపం దాన్ని తొక్కుకుంటూ వెళతాం అది వేరే విషయం. మొత్తానికి ఇంత యాతన, ఒక ఇటుక ముక్కిస్తే దాని పేరు పేరు. అంతేగాని శివార్పణం చేశామని మన పేరు లేకుండా భగవంతుడికి అర్పణ చేస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది, ఇక్కడే నిలిచిపోవాలని ఇస్తే ఇక్కడే తిరగడం, అది దాని యొక్క ఫలితం. కనుక ప్రతివాడికి ఆ గుర్తింపు సమస్య, అహంభావ సమస్య ఉన్నదే, అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆధ్యాత్మికత విషయంలో అది వదిలితేనే వాడికి ప్రవేశం, అది వదిలితేనే వాడికి ప్రవేశం, ఫలం తర్వాత. ప్రవేశం లభించాలంటేనే ఆ అహంకార భావన వదలాలి. అలా వదిలింది, ఇన్ని దారపు గూళ్ళు కట్టింది కానీ ఎక్కడా సంతకం పెట్టలేదు పాపం సాలిపురుగు. ఈ విధంగా చేసింది గనక
3: నా తపమింతట ఫలించే అని చెప్పింది. నా తపస్సు నేడు ఫలించిపోయింది అని ప్రమతపతికి ప్రణామంబులు పెక్కు చేసి ఆ అరచేతిలో ప్రదక్షిణ చేసిందిట. ఎంత ఆనందంగానో సారికుడు తిరుగుతూ స్తోత్రం చేయాలనుకున్నది. భక్తి కడలు కొనంగన్ సంభ్రమ కలిత హృదయ జగుచు భక్తి కడలు కొనంగన్. పులకించిపోయి తబ్బిబ్బైపోయి భగవంతుడు వచ్చినప్పుడు భక్తుల హృదయం ఎలా ఉంటుంది అంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తారు, ఎట్టులుండునో నా యద ఎగసి నాట్యమాడును అని అంటాడు. స్వామి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానంటే ఆ ఊహే, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటానని తలుచుకుంటేనే కలుగుతుంది తన్మయీ భావం. అలాంటిది ఆయనే ఎదురుగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. పైగా పరమాత్మని చూడగానే ఆ మహామహిమాన్వితుడిని దర్శించిన వెంటనే ఉన్న శక్తులన్నీ వినియోగించాలని స్తోత్రం చేయాలనిపిస్తుంది. అందుకే ధ్రువుడు కూడా నారాయణుడు కనబడిన వెంటనే స్తోత్రం చేయాలని తపన పడతాడు. కానీ స్తోత్రం చేయడానికి నోరు రాదు. అంత మహాత్ముడిని స్తోత్రించడానికి ఆయన బుద్ధి అంత. అప్పుడు ఆయన తన శంఖాన్ని తగిలిస్తాడట. తగిలిస్తే స్తోత్రం చేసే బుద్ధి వస్తుంది. ఆ స్తోత్రం చేయగా వేదన తీరుతుంది. అలాగే ఇప్పుడు సాలెపురుగుకి పరమేశ్వరుని స్తోత్రం చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఎలా స్తోత్రం చేస్తుంది? వేదన పడి ఒక చిన్న మాట అంటుందిట. ఆ చిన్న మాటే మనకి పెద్ద స్తోత్రం. ఎంత గొప్పగా అంటున్నదంటే, దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధి. ఇది మనం ఒప్పుకోగలమా? అంత తొందరగా ఒప్పుకుంది సాలెపురుగు. అధమ బుద్ధి, నా బుద్ధి చాలా అధమమైన సుమా. వేదశాస్త్రంబులున్ రావు ఏ పాటి, అవేవి రావయ్యా. వచ్చిన పోని వేదాలన్నీ నేను ఇస్తానులే తీసుకో అని నువ్వంటూ వద్దు నాకు. ఎందుకంటే వేదాలు విద్యలు ఇచ్చేవంటే ఇంకా అహంకారం పట్టుకుని మరొకతగానే తిరగాలి. నాకు వద్దులే, వేదాలు రావు అంటే నీ స్తోత్రించలేకపోతున్నానని వేదనతో అన్నాను. కానీ వేద విద్య రాలేదే అనే వేదన నాకేం లేదు. ఎందుకంటే వచ్చిన శృతులు శాస్త్రంబుల్ మిముం చెప్పలేవు అజంతంబులన్నా, ఆ వేద శాస్త్రాలు కూడా నిన్ను పూర్ణంగా చెప్పలేవని అవే చెప్పుకున్నాయి. వేదాలే మేము పూర్తిగా చెప్పలేము. నేతి నేతి అని, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పేవి. కానీ ఇదే అని తేల్చలేకపోయాడు వేదాలు కూడా. అది తేల్చుకోవాలంటే నీకు నువ్వు సాధన చేయవలసిందే. భగవంతుడిని ఎవ్వడు మాటలతో చెప్పలేడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మాటలు మనస్సు కూడా చేరలేక వెనక్కి వచ్చేస్తాయట. కానీ ఆ మాటల ద్వారా అటు వెళ్ళడానికి మనకు స్ఫూర్తినివ్వడం వరకే, కానీ మాట తీసుకొచ్చి మహాదేవుణ్ణి ఇవ్వదు. మన సాధన, మన తపస్సు, మన వేదన మాత్రమే తీసుకెళ్తుంది. ఆ వేదన రగులు కొలపడానికి మన మాటలు పనికి రావాలి, అంతకు మాత్రమే. అంతేగాని నిన్ను వేదశాస్త్రములు పరిపూర్ణంగా నుతించలేవు. శృతులకు కూడా దొరకనటువంటి వాడవు నువ్వు. అటువంటి నిన్ను అవంక నేర్చుకుని వాట్లో ఏం చెప్పారో ఇవన్నీ చేయడానికి నా వల్ల అవుతుందా చెప్పు. తద్విధులకు లెక్కింపగా సఖ్యమే. మరేం చేస్తాను? సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్. అంత చక్కగా చెప్పింది చూడండి. సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్. సేవాధర్మము అంటే తన యొక్క సర్వశక్తులని శివార్పణం చేయడమే సేవాధర్మం అంటే. ఈ ధర్మానికి మించిన ధర్మం లేదు అది. అందుకు అలా చేస్తూ నీ శ్రీపాదములను కొల్చుతాను. ఇక ఏం కావాలన్నావే, అది చాలా మమ్మల్ని మాయలో పడేసే మాట అయ్యా. నువ్వు కనబడి ఏం వరం కావాలి అంటే మాకు వెంటనే బోరు లిస్టు గుర్తుకొస్తుంది. ఆ లిస్టులో పడిపోయి అడిగిన వాడు గుర్తురాడు. అందువల్ల ఆ మాట అనకు. వరము అంటే గొప్పది అని అర్థం. నీకేం వరం కావాలంటే అందరికీ వరమైన నువ్వు ఎదురుగా నిలబడి ఏం వరం కావాలి అంటే మాకు ద్వితీయ దృష్టి ఏర్పడుతుంది. అంటే రెండోది, నువ్వు తప్ప ఇంకేమిటి, రెండోది వస్తాం. రెండోది అంటే ప్రపంచం, ప్రపంచం వైపు పరిగెడతాం. ఈ ప్రపంచం ఎంత ఉందా అంత ఉందా ఎంత ఉంది, ఇంకా ఏవి వరాలు అని వెతుక్కుంటే అమ్మో మాకు సమయం చాలదు. ఈ లోపల ప్రత్యక్షమే నువ్వు కాస్త వెళ్ళిపోతావు ఆ వెతుక్కునే లోపల. కాబట్టి వరాలన్నిటికీ వరమైనటువంటి, వరేణ్యం భర్గం అయినటువంటి, మహాతేజోమయుడైనటువంటి నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలయ్యా. అందువల్ల ఇంకా ఈ ప్రపంచపు మోహం నాకొద్దు, నీ దివ్య తేజంలో నన్ను లీనం చేసుకో అన్నదిట. నాకు ఈ భవదుఃఖంబులు లేక మహాజ్ఞానరస విలీనుడనగుచు. మహాజ్ఞానరసంలో లీనమైపోవాలి అన్నది. అసలు జ్ఞానం అంటేనే అర్థం కాదు, చెప్పడం మొదలు పెడితే వెంటనే లేవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానం అనగానే అంత బుర్ర వేడెక్కుతుంది మనకి. అలాంటిది సాలెపురుగు జ్ఞానరసం గురించి మాట్లాడుతుందంటే, అందుకే జ్ఞానోత్పత్తికి కూడా ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన. ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే జ్ఞానం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఈశ్వరుని అనుగ్రహం భక్తి వల్ల తప్ప మరి దేని వల్ల లభించదు. ఆ భక్తి పండింది గనక పరమ జ్ఞానస్వరూపుడమైన నీయందు లీనమై లోకం వెన్నడు ఎరుగని ఆ కైవల్యం అభీష్టము. ఎంత గొప్పగా చెప్పించారండి, లోకం లేని కైవల్యం కావాలి. లోకారధన, ఏ లోకము లేని కైవల్యం కావాలి అనేది. లోకాతీతమైనటువంటి నీ దివ్య జ్యోతిలో లీనమైతే చాలయ్యా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుకు పెంజీకటికి అవ్వల ఏకాకృతి వెలిగే పరంజ్యోతిర్లింగస్వరూపుడివైనా నీలో లీనమైతే అదే చాలు అనగానే ఆయన వెంటనే పరిమితమైనటువంటి తన రూపాన్ని ఒక్కసారి అపరిమితం చేసేట. అంటే సాలె పురుగును అనుగ్రహించడానికని దివ్యమంగళ విగ్రహ ధారి అయి వచ్చినటువంటి ఆ పరంజ్యోతి ఒక్కసారి తానే సర్వమన్న అని నిరూపిస్తూ సర్వవ్యాపకమైన మహాతేజాన్ని దర్శింపజేశాడు. ఆ దర్శింపజేసినప్పుడు దేవతలు మునులు తపస్సులు ఆశ్చర్యపోతున్నారట. అనిమిష కోటి తామహరహంబున నర్చు శివార్చనల్ మనంబున నిరసింప మౌనులు తపో విభవంబులు రోయ యోగవాసన పడి పొర్లువారు తమ జన్మము తిట్టుకొనంగా అన్యదర్శతులు తతులెల్ల మా సమయ సంగతి చాలు నటంచు ఎంచగన్. అప్పుడు ఎలా ఉన్నదంటే దేవతలు యోగులు మునులు అందరూ చూస్తూ అనుకున్నట్టు దేవతలు, ఇన్నేళ్ళయ్యా ఆయన పూజ చేసుకుంటున్నాం, మా పూజలు ఎందుకు పనికి వస్తాయి అనుకున్నట్ట వాళ్ళు. ఇక మౌనులు అనుకున్నారట, యుగాల నుంచి కందమూలాలు తింటూనో అవి కూడా తినకుండానో ముక్కు మూసుకునో బోర్లాగా పడుకునో తలకిందులుగా పడుకునో ఎన్నో అవస్థలు పడి యోగాలు చేశాం, దేనికి పనికి రాలేకపోయింది. ఇక ఈ యోగాలన్నీ యోగవాసన పడి పొర్లు వారు వీటన్నిటిలో తిరిగాం కానీ దేనికి పనికి రాకుండా ఒక్క సాలెపురుగు చేసిన చిన్న పూజకి జన్మ కైవల్య సిద్ధి లభించిందే. ఎక్కడ చూచిన సురమునీశ్వర దానవ మానవాగపులు మృక్కుచు సన్ను తించు రవముల్ ధ్రువమండల వీతి నిండగా దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల ఊర్ణనాభమున్ గ్రక్కున గుర్చే తన్మయముగా శివలింగము భక్త కోటికి. దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల, ఆ దిక్కులు ముంచుకున్న తేజమే ఆ పాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగం. అది మహాలింగం. మహాలింగంలో లీనమవుడు, అదే లింగైక్యం అంటే. ఆ మహాలింగం లోకాతీతమైన ఏకాకృతి అయిన వెలుగు, ఆ వెలుగులోకి ఈ సాలె పురుగు లీనమైపోయిందిట దిక్కులు ముచ్చుకున్న మహాతేజంలో. ఈ విధంగా లీనమైనది ఇది లూతాధీశ్వరు కథ. ఇది ఇది చక్కనైనటువంటి సాలెపురుగు కథయ్యా అన్నట్ట. సాలెపురుగుకి ఎంత కథ ఉంది భావించితే ఒక్క కథ చాలు ఈ బ్రతుకంతా తరించిపోవడానికి మనకి, అంత ఉన్నదనమాట ఇందులో విశేషం. అయితే పూర్వవాసనాగతమతి అని ఒక మాట అక్కడ ఉంది కదా, మరి దీని పూర్వవాసన ఏమై ఉంటుంది అంటే దానికే చరిత్ర చెప్తాడు. అదేమిటి అంటే అది గత జన్మలో విశ్వకర్మ యొక్క కుమారుడు. విశ్వకర్మ అంటేనే దేవశిల్పి, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అనమా, ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ అది. దానిలో బాగా తెలివైనటువంటి వాడు. ఎంత తెలివైన వాడు అంటే దేవతలకి గృహ నిర్మాణం చేయగలిగేటంత మేధావి అనమాట. ఆయన తలకు కొడుకు కనుక లక్షణం ఉంటుంది ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేటువంటిది బాగా.

నేను నా మేధస్సుతో సృష్టి చేయట్లే, ఆయన నన్ను సృష్టి చేయమన్న విధానం ప్రకారం నేను సృష్టి చేస్తున్నాను. భగవద్ ఆజ్ఞ అది, ఈశ్వరాజ్ఞ. ఈ బుర్రలు ఇచ్చేవాడు ఎవడు? ఆ ఈశ్వరుడు. ఈ సృష్టి ఇలా నడవాలి అని నిర్మాణం చేయించి నా చేత చేయిస్తున్నాడు. అంతే, నా సంకల్పం, నా స్వేచ్ఛ లేదు ఈ సృష్టి రచనలో. ఈ సృష్టి రచనంతా ఈశ్వర సంకల్పం మీద నడుస్తుంది. అంటే బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర సంకల్పం చేతే, ఆయన పంచాక్షరి ఉపదేశించి తన సంకల్పాన్ని నాలో ప్రవేశింపజేసి నా చేత ఈ జగత్తంతా నడిపింపజేస్తున్నాడు. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ప్రకృతిగా వెళ్ళాలి. నువ్వేం చేసావు? ప్రకృతికి ప్రతికృతి చేయిస్తున్నావు. అంటే దిస్ ఈజ్ ది యాంటీ నేచర్. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం అనేటువంటిది. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం మహిమ అనిపించుకోదు సుమా, ఎందుకంటే ప్రకృతే మహిమ. ఒకడెవడో గాలిలోంచి ఏదో సృష్టిస్తాడు, సృష్టించగానే వాడిని మనం దేవుడు అనుకుంటాం. నిజమైన దేవుడైతే ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడేం పనిచేయడు. ప్రకృతే పరమాత్మ యొక్క మహిమ, దానికి విరుద్ధంగా మరొక మహిమ చూపించేడు అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినట్టు. కనుక దైవీ శక్తి ఉన్నవి ఎప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళవు, ప్రకృతికి అనుకూలంగానే వెళతాయి. అందువలన విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి ఉన్నప్పుడు దేవతలందరూ ఎంత పని చేసేవయ్యా అని మెచ్చుకోలే, మహర్షులు కూడా మెచ్చుకోలేదు, జుగుప్సాభావంతో చూశారు విశ్వామిత్రుని. అప్పుడు సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది తపశ్శక్తికి సంకేతం కాదది, అది అహంకారానికి సంకేతం, రజోగుణానికి సంకేతం. ఆ కారణం చేత నా తపస్సు వృధా చేసుకున్నానని సిగ్గుపడి మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. చేసుకుని అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎందుకంటే విశ్వామిత్రుని మించిన వశిష్ఠాది మహర్షులు ఏనాడు ఇలాంటి పని చేయలేదు. ఎందుకంటే ఈశ్వర సంకల్పం తెలుసుకున్నటువంటి వారు గనక, వారి తపస్సుల ద్వారా ప్రకృతి క్షేమం కలిగించి తద్వారా లోకక్షేమం కలిగించే వారే కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు లేరు. కనుక ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం తగదు, అందుకు శపించాడు. ఇంత లోకంలో ఉండి కూడా ఇంత చిన్న బుద్ధితో ప్రవర్తించేవి గనక కీటకమే జన్మించు అని శపించాడు. ఇది శాపమా అంటే, సాధారణంగా శాప చరిత్రలు వచ్చినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అవతలివాడు మహర్షి దేవత అయినప్పుడు కోపంతో శపించాడని అర్థం కాదు. ఎంతో శక్తి భగవంతుడు ఇచ్చినప్పటికీ మనలో ఏ అవలక్షణంతో దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో ఆ అవలక్షణాన్ని గమనిస్తాడు దేవతా మహర్షి. గమనించి నీకు ఎంత శక్తి ఉంది, బాగుపడే శక్తి, కానీ అవలక్షణం వల్ల బాగుపడలేకపోతున్నావు, కాబట్టి ఈ అవలక్షణం కల్పించిన వేదన నువ్వు అనుభవించితే ఆ అవలక్షణంతో చేసిన పాపం పోతుంది, అప్పుడు నువ్వు భగవంతుడిని పొందగలవు. అది శాపంలో ఉన్న అంతరార్థం. అందువల్లనే ఒక్క అవలక్షణ దోషం పోవడానికి ఎప్పుడైనా సరే అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే, అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే. ఎందుకంటే కర్మను అనుభవించాల్సిన లోకం ఇది, ఇతరములన్నీ భోగలోకములు, ఇది మాత్రం కర్మలోకం. ఈ కర్మలోకానికి వస్తే అనుభవం కోసమే వస్తాం మనం, అది సుఖదుఖ ఉభయ మిశ్రమైనటువంటిది. కనుక నువ్వు అనుభవించడానికి పుట్టాలి కనుక పుట్టు. మరి నేను ఆచరించాలే ఈ పాపం పోవడానికి, నా జన్మ సార్థకం చేసుకోవడానికి నేనంటూ ఆచరించాలి దీక్షని కర్మని అంటే దానికి కూడా భూలోకమేట, అక్కడికి వెళ్ళి ఆచరించాల్సిందే. అందులో పవిత్రమైన కర్మభూమి యొక్క ఆయన భరత భూమిలో జన్మించను అని చెప్పి ఇక్కడ పడవేశాడు, పడ్డాడు. తాను విశ్వకర్మ పుత్రుణ్ణి అనే భావం అతనికి లేదు, ఎందుకంటే ఉపాధి జనితమైన మాయ పూర్వ వాసనని మిగుల్చుతుంది కానీ పూర్వస్మృతిని మిగల్చదు. వాసనాస్మృతి చాలా తేడా ఉంది. పూర్వస్మృతితో పుట్టిన వాడికి పూర్వజన్మ గుర్తు ఉంటుంది, పూర్వ వాసన మిగిలిన వాడికి గుర్తుండదు, వాసనే ప్రేరేపిస్తుంది. ఇక్కడ మరో రహస్యం. అందుకే విశ్వకర్మ తనయుడు గనకే ఆ టెక్నాలజీవే ఈ ఉపాధిలో చూపించాడు వాడు. ఆ నిర్మాణం అనేటటువంటిది అదే శక్తి విశ్వకర్మలో ఉన్నప్పుడు దేవలోకాలు నిర్మించింది, అదే శక్తి సాలిపురుగులో ఉన్నప్పుడు దారపుగులు నిర్మించింది, అదే విశేషం అన్నమాట. కనుక భగవత్ శక్తి అంతటా ఒక్కటే, ఉపాధి బట్టి దాని వ్యక్తీకరణ ఉంటుంది. బ్రహ్మదేవుడిలో ప్రకాశించే విద్య చతుర్వేదాలు పండిస్తే ఒక మామూలు మానవుడి యొక్క ఉపాధిలో ప్రకాశించేది వాడి నోటంట మాటలను పలికిస్తుంది, అది వేదాలు కాకపోవచ్చు కానీ ఆ శక్తి మాత్రం అదే. వీడు తపస్సు పెరుగుతున్న కొద్దీ ఆ మాటలు కావ్యాలు అవుతాయి, వేదాలు అవుతాయి, వీడు క్రమంగా కూడా పరబ్రహ్మలో లీనమయ్యే శక్తి వస్తుంది. మొత్తానికి సృష్టి అంతా భగవద్ విభూతి వ్యాపించి ఉంటుంది ఆయా ఉపాధులకు అనుగుణంగా. 0 వాల్ట్ బల్బు మొదలుకొని 100 కండల్ బల్బు వరకు విద్యుత్ ఒకటే, మరి వెలుగులో తేడా అంటే ఉపాధుల్లో తేడా వల్ల. అందువల్లనే ఈ శిల్పకళా నైపుణ్యం అంతా సాలెపురుగులోంచి కనిపిస్తుందంటే విశ్వకర్మ యొక్క తనయుడు గనక ఆ వైభవం అక్కడ ఉందన్నమాట. అయితే ఇదేం చేశాడు, మళ్ళీ ఇక్కడ కూర్చుని ఇది నిర్మిస్తాను అది నిర్మిస్తానని కాకుండా ఆ వచ్చిన

0: విద్యను అంతటిని కూడా శివార్పణం చేసుకున్నాడు. ఇక్కడ అది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా శివార్పణం చేసుకున్న భాగ్యం చేత కైవల్యం వచ్చింది అప్పుడు అనుకున్నారు అందరూ బ్రహ్మదేవుడి గురించి. ఈయన శపించాడా వరమిచ్చాడా? ఈయనకని ఈయన వరమిచ్చాడు. ఎందుకంటే లోకాల్లో ఉన్నవాడు లోకాల్లోనే ఉంటారు. లోకం ఉన్నంతకాలం లోకం ఉంది, బ్రహ్మ లోకము స్వర్గ లోకము ఒక లోకం ఉంది కదా, కానీ లోకం లేని స్థితికి వెళ్ళిపోయాడంటే. అందుకే దేవతలే అనుకున్నారు మనం కూడా పొందని దాన్ని పొందేడు. మనం కూడా అంటే వాళ్ళకి మనము మేము అనే అహం ఇంకా ఉన్నది. ఇది సాలెపురుగు జన్మ ఎత్తి అహాన్ని వదిలేసింది, అది విశేషం. ఆ అహంకార నిర్మూలన వల్ల మాత్రమే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మామూలు ఇహసిద్ధి లభించడానికి ఒక దండం పెట్టుకున్నా ఇస్తాడు స్వామి, ఏది వృధా పోదు. కానీ మొదటిగా మనము అనే భావంతో భగవంతుడిని ఆశ్రయించినా క్రమంగా ఆయన అంటే ఏమిటో తెలుసుకుంటూ మనల్ని మనం సమర్పించుకోవడం నేర్చుకుంటూ ఈ స్వల్పంగా ఉదయించిన భక్తిని క్రమంగా పెంచుకుంటూ సత్సంకల్పాలతో సద్గుణాలతో సదా చింతనతో స్మరణతో అవగాహనతో ప్రేమతో ధ్యానంతో పెంచుకుంటూ వెళితే అది పరాభక్తిగా వెళ్ళి సర్వం శివమయం జగత్ అనే భావన స్థిరపడుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళింది ఇవి. దేవాలయాలు కట్టింది అంటే విశ్వదేవాలయం అంతా విశ్వేశ్వరమయమని దర్శించడానికే దేవాలయానికి వెళ్ళాలి. ఆ విశ్వదేవాలయమే కాదు దేహ దేవాలయం అంతా కూడా నిండిపోయినది ఆ పరమేశ్వర చైతన్యమే అనేటువంటి అవగాహన కోసమే దేవాలయ దర్శనం. కనుక భౌతికమైన దాంట్లోంచి తాత్వికమైన దర్శన సిద్ధి లభింపజేయడానికి భారతీయ హైందవ మతం ఇంత పరిపూర్ణమైన విషయాలు చెప్పింది. ఇంతవరకు సాలెపురుగు కథను విని ఉంటాం, కానీ ఒక్క సాలెపురుగు కథలో ఎంత దాగి ఉందో చూసారా? అందుకే ముందే చెప్పుకున్నాం, సాలెపురుగు అని తక్కువగా తీయద్దు, శివుడు కూడా తక్కువగా తీయలేదు అని. ఎంత ఉంది గనకనే అని అనుగ్రహించాడు. ఆఖరికి దేవతలు కూడా అసూయపడేటంత సిద్ధి దానికి లభించిందంటే విశేషం అది. అనేక యోగములు అనేక పుణ్యములు ఫలిస్తే ఇటువంటివి లభిస్తాయి. ఇది పూర్వవాసనాగతమతి అనే దానికి సమాధానం. ఈ విధంగా స్వామి అనుగ్రహలీల అంత దివ్యమై విశిష్టమై ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అందుకే ఆదిశంకరులు అన్న శ్లోకం, ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ శివలీలామృతం అంతా కూడా. అందుకే ఇది మళ్ళీ చెప్పుకుంటున్న శివానంద లహరి. శివుడి గురించి ఏ మాట ఆడినా శివానంద లహరి. శివానంద లహరి అనే పుస్తకం ఒక్కటే శివానంద లహరి కాదు. శివుని గురించి తలంచుకోగానే మన గుండెలో ఉప్పొంగే ఆనంద తరంగాలు అన్నీ కూడా శివానంద లహరులే. అందువల్లనే ప్రతి మాట శివానంద లహరి కావాలి. అందులోంచి శివానందం తొణికిసలాడి పొంగి పొరలి అందులో మనం మునిగిపోయి కరిగిపోవాలి. ఆ విధంగా భావన చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చే హృదయమిహ కింతే నవపుషా అని ఏ శ్లోకాన్ని చెప్పుకున్నామో ఆదిశంకరుల వారిది. నరుడైనా దేవతైనా పక్షి అయినా మృగమైనా కీటమైనా ఏదైనప్పటికీ ఏ ఉపాధి అయితే ఏముందయ్యా, హృదయం నీదైతే చాలన్నాడు. కనుక హృదయం అది ప్రధానం. మనస్సును చూసేవాడు మహాదేవుడు ఒక్కడే. ప్రపంచమంతా భౌతికాన్ని చూస్తుంది, మనస్సును చూసేది పరమేశ్వరుడు ఒక్కడే. మనం అంటూ ఉంటాం మనస్సును అర్థం చేసుకో మనస్సును అర్థం చేసుకో అని. ఎంత మనం ప్రయత్నించినా ఎవ్వడికి మనస్సు అర్థం కాదు. మనస్సు అర్థం చేసుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. పైగా మనస్సు ఎవడికి అర్థం కాదు కనుకనే మన రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనసులో ఒకటిన్నా బయట ఒకటి అనగలిగి లోకంలో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కానీ మనసులో ఏముందో పరిశీలించేవాడు, చిత్తశుద్ధిని పరీక్షించేవాడు, దానికి తగ్గ ఫలమిచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే చిత్తం కొద్దీ శివుడు. చిత్తాన్ని చిత్తేశ్వరుడికి సమర్పించడమే చేయవలసిన కర్తవ్యం. అందుకే సాలెపురుగు ఎంత చిన్నదో మనం అంత చిన్నవాళ్ళమైపోవాలి. మన బుద్ధిని చూస్తే ఈ బుద్ధి సాలెపురుగు కాదా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనలో శ్రీకాళహస్తీశ్వరుడు కనబడాలి, అది ఇక్కడ మొత్తం గమనించవలసింది. శ్రీ ఉంది, కాళం ఉంది, హస్తి ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పుడో కాదు. అయితే శ్రీకాళహస్తి ఉన్నాయి కానీ అవి ఇంకా శ్రీకాళహస్తీశ్వరుడు కాలేదు. అంటే శ్రీకాళహస్తి లక్షణము శ్రీకాళహస్తీశ్వర లక్షణం అయిపోవాలి. అంటే శ్రీకాళహస్తి అహంకారం త్యాగం చేసి ఈశ్వరుల్లో లీనమైపోతే శ్రీకాళహస్తీశ్వరుడు అవుతాడు. కనుక మనం శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేయాలి. అంటే ముందు శ్రీని సమర్పించుకుందాం. అర్థం సాలెపురుగు ఎక్కడుంది అంటే మన బుద్ధే సాలెపురుగు. మీరు గమనించండి, ఈ బుద్ధి ఏం చేస్తుంది అంటే సాలెపురుగు గూళ్ళు కట్టుకున్నట్టుగా, క్షణంలో దారాలలుగును కట్టుకున్నట్లుగా, తనలోంచి వచ్చే ఊహల ఆలోచనల దారాలతో ఎంత ప్రపంచాన్ని, ఎంత సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి. గమనించండి, ఇక్కడికి ఇప్పుడికిప్పుడు మన బుద్ధి ఈ లోంచి ఒక దారం బయలుదేరి, ఒక ఊహ బయలుదేరి అమెరికా దాకా వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ మన అబ్బాయి గారు ఉంటే వాళ్ళు చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ అట్నుంచి స్విట్జర్లాండ్ వెళుతుంది, ఇంకా అట్నుంచి వెళ్ళి సినిమా థియేటర్లో కాసేపు కూర్చుని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ దారం సాలెపురుగు కట్టిన గూడు కన్నా చాలా విస్తృతిగా ఉంది. ఇంత దారం పెరుగుతున్నప్పుడు కూడా సాలెపురుగు నుంచి లింక్ తగలే. అలాగే మన బుద్ధిశక్తే సాలెపురుగు. ఈ బుద్ధిశక్తి ఈ ఆలోచనలన్నీ అటు ఇటు పంపించి పిచ్చిగూడు కట్టుకోకుండా ఆ పరమాత్మక నివాసమైన ఆలోచనలు కట్టుకోవాలి. అది సాలెపురుగు మనకు చెప్పిన సందేశం. మన నుంచి వచ్చిన ఆలోచనల దారాలు, ఊహల దారాలు మందిరాలై పరమాత్మ కోసం అంకితమైనప్పుడు, మన ఆలోచనల్లో ఊహలలో ఆ ఉమాపతి మెరసినప్పుడు, మన బుద్ధి అనే సాలెపురుగు ఆయనలో లీనమైపోతుంది. ఇంకా రెండు మిగులున్నాయి మనలో. సాలెపురుగు వెళ్ళిపోయింది కానీ సర్పం, ఏనుగు మిగులున్నాయి. ఇవి కూడా మనలోనే ఉన్నాయి. బుద్ధినిచ్చేసాం కనుక ఆ రెండు ఇచ్చేయడం సులభమే. వాటి యొక్క కథని రేపు చెప్పుకుందాం. ఈ రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.

ఏత్వం కామోభూతస్థామస్తగ్రే బ్రహ్మయజ్ఞానం పితా విలాజా యజ్ఞో రాజోలి యజ్ఞ ఆపోభద్రాదిత్వశ్యామి శుభ్రం ఫలం నయోదేహ్యవృందయ అవయన ప్రాణాపానౌ అభ్యవాభ్యస్త

అసయేతాపరిశ్యే అనుత్వర్గం లోకం జయస్థితే సయేతమగ్నే రామాయమరుణాశమృష్టాగమానందనమవే ఆశాయీశ్వరం అనుభక్తైశ్వరం సర్వేకత్వసత్యాశాభవే అనుత్వర్గం లోకమనేత సత్యాహవాత్యాశాభవే అనుత్వర్గం లోకం

హనుమత్తేతరం కామాభవే అనుసర్జన్ లోకమే సత్యోహవాస్కామాభవే అనుసర్జన్ లోకం వింద్రే అయ్యే అభిషాయ

ప్రజాపదే బ్రహ్మణే బ్రహ్మాస్తి మాన్న అసలే బ్రహ్మన్వాజో భవిష్యది అనుసర్గన్వేస్తే సయేమగ్రే రామాయమశ్చాగవాలన్యవత్ బ్రహ్మణే జలం మనవచ్చే జలం సలో వేదస్ బ్రహ్మన్వాజ్ఞానభవే అనుసర్గమవిందే బ్రహ్మన్వాన్ హవాస్ యజ్ఞానభవే అనుసర్గమవిందే జయ జయ హ

జనలపదే అధ్యక్షరం అనుమధ్యేశరం సర్వేదస్మిన్ సర్వే కామాశ్చంద అశ్వజంగే సర్వే అవాస్మిన్ కామాశ్రయందే అనుస్వర్గంగం విందే వేద హవిషాయే యువతే దేవం వేద సోతృ అగ్రయ కామా

స్వర్గం మే లోకమనువిత్తే అహమానువిత్తిరస్మే మాల్మిగజస్వా అసలే సత్యానువిత్తే అను స్వర్గం లోకం జయచ్చే సయమగ్నేమాని పురోనాశమాలంజనవే అనువిత్తేశ్వరం హనుమచ్చేశ్వరం హలోకేత సత్యానువిత్తిరవే అను స్వర్గం లోకమవిందే సత్యా.

ప్రథమాక్షరే కామోద్వితీయా బ్రహ్మ తృతీయా యజ్ఞే పాపపంచమే షడ్గర్భనిపాంచే అనయస్య సప్తమే అనుభవే స్వర్గం లోకం విందే కామకారస్య స్వర్గే లోకే భవేదాభిరస్వేద సాస్తన్వృష్టే కఠోరేవరాహంజ్యాకౌసమధ్యే సమదా దేవామగ్రాయన్ విశ్వస్థభత్రే జగత్ప్రేష్ణాభిమత్మీ ఆగా సత్యగౌ హరిదాయమే సాధేవాలిక్యమే భువనం జవిష్ప్రేష్టోమే యజ్ఞా బ్రహ్మాహుదేవోమానం ఆత్మానమరాజిందరేమ లోకస్ మహస్తారామ బుధాదోహమానం కారణం నవలోకే దురితాం దధారో.

శ్రద్ధాభవిష్యతి అనుసర్గేవాళే శ్రద్ధాయీశ్వరం అనుమత్యేశ్వరం తదోపేత్రద్ధాభవే అనుస్వర్గంలోకమే శ్రద్ధాభవే అనుస్వర్గంలోకం విందేణ వేద స్వామి అగ్నే స్వాహ శ్రద్ధాయై స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతియ స్వాహ సర్గాయోగాయేతిశ్వరాజ్యమేదస్వాదేత్యం భవిష్యతి అనుస్వర్గం లోకం నేస్తాగవాళే సత్యాయుధరం హనుమత్యైరం సదోగేత్యం సత్యమే అనుస్వర్గం లోకమే సత్యకం భవా సత్య

ప్రతిపాదంజయే అసో అశ్వం తాత్మానౌ ఏదైనా స్వర్గకామ ఏదైనాయకామ ప్రజాపతిహోదారాలిగాలం ఉత్తరదత్తాంగోదారాలం ప్రగ్రహా సర్వాదాభేస్తాభవన్ హయ్యేతాక్షిరేతాక్షిరే శివమే లోకం ప్రజబంధే నాభిజగరి అసో

ఉపాయనః ఏకవింశతిదక్షిణాది ఏకవింశోపాయసర్గో లోక సత్సర్గం లోకమాప్నోతి అసావాదిత్యేకూష సంశయమాదిత్యమాప్నోతి శరంజరాది శ్రాయుపురుషేంద్రియ ఆయుషేంద్రియేంద్రి సహస్రంజరాది సహస్రసంస్వర్గో లోక స్వర్గస్ లోకస్ అభిజిత్యై అన్వేష్టం దక్షి

తత్సౌహీం సందర్భేంద్రవ్యాయ భావి సర్వాణి వైయాగుంధే ధర్మస్యాధ్యే ధర్మస్యావరుధ్యే హిరణ్యంద్రాదే హిరణ్యజ్యోతిరే ఉత్పర్గం లోకమేది మాతోదరాదే సేనాయ ప్రజలేదా సత్యమే బ్రాహ్మణం బ్రూయాద్ మేధో యోగ వైగతో అనంతర్పేణ్యాయ

సమక్షేషాకాశం హిత్యాకాశే ప్రదక్షిణం సర్వాస్తా వాయుం వయాగం సర్వాణి అంతరిక్షాస్తా అగ్నిం దోర్యం చంద్రం మిత్రం వర్ణం భగం.

అంతర్భూతం రక్షణం సర్వాస్తాహ్రహ్మ్రహ్మంతర్బ్రహ్మం సర్వాస్తాహోరాత్రి సర్వాణి సర్వమాతాన్ సర్వాస్తాహ సర్వాన్ సర్వాన్ మాసాన్ సంవత్సరం కేవలం సర్వాస్తాహ సర్వం భూతం సర్వం భవ్యం యత్సాతోపి భవిష్యతి సర్వాస్తాష్టకా కృత్వా బ్రహ్మణ్యాంగ్రాజే మహతే గుచ్చలే.

ఆర్తవాపదాతారవాపవన్ అర్ధమాసాచ్చమాసాచ్చవన్ అజగం సద్బ్రహ్మణ అచ్చాపాక

0: స్వయం హిరావత్యే విశ్వసృజా ఆకూజిరమిలబ్ధభిః సిద్ధగో హక్షశ్చైర్ధరుగ్నే కృష్ణాచాలహతాభ్యే వాగే దారుం సుబ్రహ్మణ్యాభిర్ సందో యోగాభిరాధిన్మానః సగ్గస్థాశ
1: భోత్రాశ్రేష్టాపన్యమ్మ్రహ్మణ్యోగత్రమాణ్యోగ్రహంతం

ప్రజాపరతోంబరేష్ేవామేవీర్తిం భోజన్ యచ్చు తేజసా మాత ముక్షత.

ేష్ణాధిపేణాపయో ఆయమాజమ్యవాజిత సమే స్వజస్తోర్వష్ట హిందో మే వరం రజం మిత్రుణశ్చ వాతాపర్జన్యోభా మే వరం రజత్రుంజపదాత్మ స్వయం నిరక్షిరాజం రథం నేనం దగా.

జమస్యమాగచ్చాం శుక్రమాజో అస్మాభూత్ర ప్రజాపేర్వోధాం నాస్మై లోకాయ సాగరే విశ్రవిణాం భాగస్థా

ఇదం తమ దీర్ఘావిదం మాభ్యవరిక్షే తేనమభ్యదీర్ఘావోస్మాం వ్యక్తిజం వయమ్ విష్ణః సంవరేణం.

సంభవాదః సముద్రం నక్షరీరో నిష్పాణయో నిపతిమీతః హరిష్కా సర్వరాయతో మాతన కించనామవత్ హరిత్రా ఆపో అపరిప్రమస్మద్ ప్రమస్మదే నోదం సుప్రవీతా ప్రవిశ్వప్యం కాలం.

అంతరిక్షమంతరిక్షాత్రిక్షాత్రిరం వరం విష్ణ సమాజీత్తం ప్రాణోజనాదో విష్ణోక్రమోరవ్రహ్మోరిహస్తం నిర్భయాస్మాం శ్రేష్ఠియం వయం విష్ణ

0: జీవో సర్శనస్తం భూమస్పతే అమోలివ్యాహమృష్మే వయస్వాజ్ఞాచరమంతం మాతం శ్రేణవర్జరాజనాథమాయూ విద్యుర్మే అక్షేవాయుర ఇరగ్రేణ్యమేషవాజస్వాజపృష్టం జనయంత పరాక్షిణే పరాపశ్రోజుగశ్రీ అవామస్మై వచ్చంభ్రామిషుభ్యం
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

యత్ర సర్వం యతః సర్వం యచ్ఛ సర్వం నమః ఓం యతేంద్రియాయ నమః ఓం యతో వాచో గజుర్జ్ఞేగ విష

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Sri Ramayana Tatparya Sara Sangraha Stotra of Srimad Appaya Dikshita, presented by Dr. M. Gokulakrishna Iyer. Thank you. Om Namah Shivaya.
1: Srimad Appaya Dikshita Indra Rachitam Sri Ramayana Tatparya Sara Sangraha Stotram. వాల్మీకిరాదికవిరాడఖిలార్థదర్శీ సాక్షాద్విరించ ఇవ సంప్రతిపన్న భావః విశ్వేశ విష్ణుమధికృత్య కృతే ప్రబంధే వ్యక్త్యాతవేవ నిబబంధ పరంపరత్వం రామాయణే హి కలశ ప్రభవాశ్రమస్థాః దేవాదయోపి తముపాసత ఇత్యుదీర్య స్థానాని చాత్ర మధుజిన్మఘవన్ముఖానాం తస్యాశ్రమే నిగదితాని నతే కపర్దిన్ తేన త్వమేవ నను సిద్ధ్యసి పారిశేష్యాత్ తస్గేందుశేఖర తపో నికరైరుపాశ్య తస్యాప్యుపాసకతయా వినివేశితేభ్యః తేభ్యస్తవ త్వతితరాం మహిమా ప్రసిద్ధ్యేత్. అత్యంత పూజ్య విషయం కిల యత్ ప్రసిద్ధం శ్రీమద్విశేషణమిదం హరిమూర్తి రూపాత్ అస్త్రాత్వదాప్తమధికం కిమపి త్రిశూలం వ్యంతుం త్వజీవన పరత్ర నివేశితం తత్ కుంభోద్భవస్య సురసం సదుపాస్యతా చ శ్రీమద్విశేషణమిదం చతవేందుమౌలే శ్రీరామచంద్రవచనేష్భితి తన్నిబంధః తస్యాపి భక్తిమధికాం భవతి వ్యనక్తి యస్యాస్తి హి స్మ శిబిరం శివదక్షిణాగ్రే కుక్షిం గతే జలనిధేర్నలసేతు క్లుప్త్యై తస్మిన్ జగద్విదిత భూమని సేతు బంధే పూర్వం ప్రసన్న ఇతి చత్వయి భక్తిమూచే శ్రాంతః సుదీర్ఘసమరేణ రఘుప్రవీరః చింతాకులః కలశయో నికృతోపదేశః బ్రహ్మాచ్యుత త్రినయనేష భవత్స్వరూపం స్తోత్రేణ యద్రిపుజయాయ రవిం ప్రపన్నః రక్షోధిపో నిహిత ఏవ దివం ప్రయాహి కార్యం కృతం ఖలు న ఇత్యుదితే విధాత్రా రాజ్యస్థితః కురుతు రంగమమేధయజ్ఞం ఇత్యుక్తమేవ జగృహే తవ యచ్చ శంభో. ఇక్ష్వాకువంశభవరాజ్యపదే నివిష్టః త్వామేవ యచ్చ సుచిరం హయమేధక్లుప్త్యా ఈజే కథాంతరగిరా శివతేన చక్రీ యష్టవ్య ఇత్యవరజస్య నిరస్య భావం. ఏతైస్త్వయి ప్రకటితా రఘునందనస్య భక్తిస్థిరా పరతరత్వమతిశ్చ నిత్యా సువ్యక్తమాదిక వినా స్వయమాత్మనశ్చ రుద్రస్స విష్ణురివ చేత్యుపమోక్తిభంగ్యా. సంవత్సరం వరద వాసయితుం ప్రవృత్తః సీతాం దశానన గృహే జగతాం నియంతుః సంకల్ప ఏవ తవ తద్వసతేర బోధే రామస్య హేతురితి భావమముష్యమన్యే. సీతాపహారమవలోక్య రఘూత్తమాయ బ్రూయుర్న జాత్వితి మునిర్విదితత్వదాజ్ఞః పృష్టో యదస్య రఘుచంద్రమసా నివాసం ఉక్త్వా గతః ఖగపతిః కియదన్యదన్యత్. సంసూచ్య వక్ష్య ఇతి నాహ కబంధ ఏతత్ అజ్ఞానమభ్యనయదత్ర చ సూర్యసూనుః ఉక్తం హి తత్ర భగవన్న నిమిత్తమన్యత్. సంకల్ప ఏవ భవతః శివ తస్య దృష్టిః జ్ఞాతే రిపుం రఘుపతిర్లఘు సంజిహీర్షేత్ యః క్రోధతః సమజిహీర్షదశేషలోకాన్ మోఘో భవేచ్ఛివ తదా నిహతేరి పౌతే ಸಂಕಲ್ಪ ಏವ ನಹತೆ ತು ತದೀಯ ಬಾಣಃ ತತ್ರೋದ್ಯತೆ ಸಕಲ ಸಂಹರಣಾಯ ಭೀತ್ಯಾ ಸದ್ಯೋದಶಾನನವಧೋಸ್ತ್ವಿತಿ ವಾಂಛಯಾ ಚ ಯಚ್ಚಾಪರೋಪಿತ ಶರಂ ತಮುಪೇತ್ಯ ದೇವಃ ತತ್ರಾಪಿ ಸರ್ವ ಜಗದೀಶ ಸ ಏವ ಹೇತುಃ ಗಂಗಾ ಶಿವೇ ಶಿರ

సమాప్తాః స్నాతాస్తథేతి చ వచో నిబబంధ చార్షం నారాయణస్య ధనుషస్తవ భీమ చాపాత్ ఉత్కృష్టతాం గణయతః కిల భార్గవస్య జన్మే నిరేత్వదధికం తమితీవ వాక్యం తద్బోధితం చ వచనేన రఘుద్వహస్య దృప్తస్య కోపకలుషస్య వచః కిలాద్యం ధర్మస్య విగ్రహవతస్తు వచో ద్వితీయం యుద్ధే క్వచిత్వదధికత్వమరేర్వచశ్చ త్వద్దత్త సత్యవర నిర్వహణాయ యుక్తం ఇత్థం తవ శ్రుతిశత ప్రథితం పరత్వం ప్రాధాన్యతస్మరహర ప్రతిపాదనీయం ద్వారం తు రామచరితం కవినా గృహీతం రామాయణే మహితముత్తమ కావ్యరత్నే కేచిద్విభీషణ సమాచరితం ప్రధానం కోణే శ్రుతం ప్రపదనం ప్రతిపాద్యమాహుః ప్రాధాన్యమత్ర కథముత్తమ నామ్ని కావ్యే వాచ్యాతిశాయి విషయార్థితదశ్నువీత స్యాచ్చేత్తధీశ ఫలగౌరవతః ప్రధానం ఇక్ష్వాకునాయక సమాచరితం తథా స్యాత్ తచ్చాపి వాయసకృతం ధనలాభతోపి దారాత్మలాభమధికం హి బుధా వదంతి తచ్చేద్విముక్తఫలకం ఫలగౌరవం స్యాత్ రాజ్యేప్సయైవతు కృతం తదితి ప్రసిద్ధం శ్రీరామచంద్రపవనాత్మజయోశ్చ సూక్త్యా సాక్షాచ్చతస్య వచనేన విభీషణస్య లంకాసుహృద్ధనసుఖానుభవాది సర్వం త్యక్తం భయేతి తు వచో నతతో విరక్త్యా శ్రీరామచంద్రకరుణార్ద్రకటాక్షలబ్ధే తత్రైవ రాగపిశునః ఖలు వాక్యశేషః జ్ఞాత్వా తదీప్సితమతోథ రఘుప్రవీరః తేనైవ రావణబలాది చ వాచయిత్వా కృత్వా చ రావణ తదిష్టవధ ప్రతిజ్ఞాం రాజ్యాధిపత్యమదదాదభిషేక పూర్వం ప్రాచేతసాయ కవయే ప్రథమాయ తస్మై తత్కావ్యహారతరలాయ చ రాఘవాయ విశ్వాత్మనే తదుభయ స్థిర భావలక్ష్య ముఖ్యాస్పదస్య విభవే చ నమః శివాయ.

వీడికి వరదలు వచ్చి ఇల్లు ముంచేసిన, ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిగణించినప్పుడు కొందరు ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం? కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరము కాదు అఘోరము కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్. వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేని ఎన్నున్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్ని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయువు దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగొస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్ష లోకాన్ లోకాన్ని పరిశీలించడం మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమంటారండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసిరి వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిగణించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి, విశ్వమంతా ఘోరాఘోరమే, ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు, నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి, అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే, ఇది ఇక్కడ ఎలా ఉన్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలి. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి, ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టేవాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే, ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని, వర్షాలు పడిని, నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు, ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తాం మనం రుద్రంలో, ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం, ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలి. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు, అవునా లేదా చెప్పండి? ఆహా వాళ్ళ వల్ల చాలా ఆనందం అంత, ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం సంతోషమే ఉంటే ఒక ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం, వాళ్ళు లేడే అని ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధలు, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్ని కుదురుపడ్డాయా లేదా. ఆ తర్వాత మరొక బాధ, వాడికి సరిగ్గా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఓ బాధ, ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ,
ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా? చూడండి ఇక్కడ, అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడు అయిపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర రుద్ర రుద్ర అని ఎందుకన్నాడంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనేవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనేవన్నీ అనడానికి, ఒకటి నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం, అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము అఘోరము ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు, రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చెట్ల చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ అఘోరమే ఘోరమైవడం ఘోరాఘోర మిశ్రమం. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే అఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? రెండు ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు రెండు ఒకేదానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండూ చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం, ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమేనా జరగచ్చు, రెండు అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు, సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమా? చెప్పండి, వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులు అయితే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం, కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు, ఈ రెండూ చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే, సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతులు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవిన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేద సారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండింటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపింది ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లాడు నాశనమైపోయాను కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే, నేను 4 సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానే పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర.
వచ్చిన వాడికి జబ్బుంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడి లోపల ఉన్న ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు, కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు. అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి? ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్నే నమః అన్నారు. ఇది మూడవ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి? రెండు చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ రెండు చేతులతో ముక్కుళ ముద్ర, అంజలి ముద్ర అని రెండు ముద్రలు ఉన్నాయి. ముక్కుళం మొగ్గలా గుంచడం, అంజలి దోజలించడం, ఈ రెండింటితో నమస్కరిస్తాం. దేవతకి నమస్కరించవలసిన తీరు అది. రెండు చేతులు కలపాలి, ఒంటి చేతితో నమస్కరించకూడదు. ఒంటి చేతితో నమస్కరించితే ఏమొస్తుంది అనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఒంటి చేతి నమస్కారాలు ఉన్నాయే అది కాదు, రెండు చేతులు దోజనించి నమస్కారం. ఎందుకంటే రెండు ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే అది చాలా విశేషం. సృష్టి అంతా రెండు, ఏకం చేసి దర్శించు. నువ్వు రెండుగా కనిపిస్తున్నా, నువ్వు ఏకమే. ఆ రెండింటిని ఏకం చేసేటప్పుడు రెండు చేతులు దోజనించి తల వంచాలి. నమ్రభావం అది. అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదు. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం, అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్, ఇది నమస్కారం. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోజనించడం రెండు చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ రెండింటితోనే మనకు చిక్కు అంతా కూడా. ఎందుకంటే తల వంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా? ఎంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ రెండే మన తిప్పలన్నిటికీ కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి. అంతే కదా ఇవి చేస్తున్నాయి, అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం, ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్న అసచిక్కులు వీటితోనే, అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన అహం పోతోంది. వాళ్ళు ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులవి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పల్లవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఎక్కి ఇదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, ఎందరో ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు రెండు చేతులు దోయించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అనే బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి. అందుకు నమశబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు.
ఎంత విశేషం ఉందో చూసారా. అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకైందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరకదు. అది కేవలం భారతీయుల సొత్తు, ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం, నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది, అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే. అంతేగాని పనికి మాలినటువంటి ఏవేవో ఇటు తిప్పడి తిప్పి చెప్తున్నవి నేను చెప్పడం లే. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః అనే శబ్దమే నమః అయిందిట. దీనికి సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగు అంటే హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది, అన్ని ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట. అలాగే మనః ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని, ఇంకా నా అమ్మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని, అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహాచైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని, మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే, అది విశేషం. అందుకు నమస్కారం కింత శక్తి ఉంది గనుకనే రుద్ర నమకం అంత గొప్పదైంది. నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాం చూడండి. ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం. ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది గనక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయన ఏమి హింసిస్తాడండి? అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధలేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాటలైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటినీ నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం, దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన, సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడి దాకా లాగుతాడు మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు, ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు, అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే, ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాడు. తన తండ్రి కళ్ళవి, ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి. కానీ పోల్చాడు ఇప్పుడు, ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ రెండు కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఇంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన. అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళో
కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు, అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్చం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ, అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు నీటి యందు ఔషధులు యందు దీని యందు దాని యందు ఏమిటి విశ్వాభువన వివేశ ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం. విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మన విశ్వం విశ్వం విశ్వం అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం. ఒకడు దూరినది ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగా ఆ పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించి మూల వచ్చి కూర్చున్నాడండి. కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి విష్ణుహు, విశ్వం విష్ణుహు. అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నామా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివిని ఇవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి? విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి? రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థం. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు. రెండు మన మంచికే చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు. మంచికి పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయన శివుడు. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శుభమివ్వడమే, శుభమివ్వడమే. అందుకే ఆయన సహజ స్వభావం శుభం. ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రము ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందలించడం ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. పార్థివలింగార్చన అంటే అర్థం లింగం అంటే లీనమై ఉన్నది అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం. వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం అన్నారు మరి ఏంటి కదా, లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక
అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు. ఈ మట్టి డింగల్లో వ్యాపించిపోయాడు, అంటే మట్టిలో కూడా ఆయన ఉన్నాడు. మట్టిలో ఆయన ఉన్నాడు కనుకనే మట్టి ఆయన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా, అధ్యాత్మ లింగార్చన. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా, ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది, అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా, విశ్వమంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం, వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా, ఏది శుభం ఇవ్వాలి అని? ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు. కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎలా తెలియదో, ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీదకోసం పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా, ఆయన ఎప్పుడు ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు ఇక్కడ. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతమృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్ఫురత్ పాతాళ అపాతాళ. పాతాళం అంటే అధోలోకం, మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా, స్ఫురత్ చాలా స్పష్టంగా కనబడుతున్నాడండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగలం, అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా, ఎంత స్పష్టం, ఆవిస్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు, ప్రతిదానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతిదానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ లోపలి తిన్నా అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా, నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆవిస్ఫురత్ ఎలా ఉన్నాడు, జ్యోతి స్ఫాటిక లింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం, ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతడు. జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతి స్ఫాటిక లింగం, జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు, ప్రకాశిస్తోంది కనుక, స్ఫురత్ అని అన్నారు కనుక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కనుక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి గాని. జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది, స్ఫాటిక లింగం, స్ఫటికంలా ప్రకాశిస్తుందట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే, శివుడు స్ఫటికంలా ఉంటాడా అంటే, దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన.
స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధ తత్వం అది. అందుకు జ్యోతి స్ఫాటికలింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు ఆయన. జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతే నాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడు. వెలుగంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశోమమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి. కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు. జ్యోతిస్ఫాటికలింగం అనడం మౌళిగుల సత్పుణ్యేందు వాంతామృత అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం, శాశ్వతం, ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అలా రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడినాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం, శాశ్వతం, ధ్రువం ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: రాతిలో ఉండడు, రప్పలో ఉండడు, భావేహి విద్యతే దేవః, భావంలోనే ఉంటాడు. తస్మాత్ భావో హి కారణం, భావమే కారణం. కనుక భావనని జాగృతం చేసే బాహ్య వస్తువులో భగవంతుడు ఉంటాడు, అది విశేషం. అందువలనే మన వారెవరు విగ్రహారాధకులు కారు. ఎవడు కూడా విగ్రహాన్ని దండం పెడుతున్నామని దండం పెట్టడం కాదు, భగవంతుడిని దండం పెడుతున్నామనే దండం పెడుతున్నాం. కనుక సర్వే సర్వత్రా భగవంతుడిని దర్శించేటటువంటి ఆ దివ్య భావనకి ఆలంబనగా ఉన్నటువంటి ఈ దివ్యలింగము సాక్షాత్ శివస్వరూపంగా అనుభవిస్తున్నటువంటి వాడు, భావించినా అనే మాట కూడా ఇక్కడ దాటిపోయింది, భావం అనుభవ స్థాయిలో ఉంది ఇక్కడ, అనుభవిస్తున్నటువంటి వాడు రమ్మని అడిగితే రాలేదు ఎప్పుడో. సరే హఠాత్తుగా కొత్తవాడు కనబడి రావయ్యా అని పిలిస్తే నీకు మాత్రం మొహమాట ఉండదా? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ మౌనం వదలొద్దు గానిలే, నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడి నుంచి కదలనన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి, నన్ను మన్నించెదవేని నీవిప్పుడురా నా వెంట, రాకుండినన్ నినుబే నినునే బాసిచ్చనంగా నోపా. ఒకవేళ రాకపోతే నిన్ను వదిలి నేను వెళ్ళను. ఇచ్చటన్ నీతోడిదే లోకమయ్యి మనువాడన్ కనువాడని కరుణ. అంత గొప్పగా చెప్పాడు, నీతోడిదే లోకమై బతుకుతానయ్యా అని. ఆయన తోడిదే లోకం అనే మాట ఒకటి ఉన్నది మనకి, అలాగా శివుని తోడిదే లోకం అనే మాట ఉంది, అదొక్కటి సిద్ధిస్తే చాలదా? శివుడే నాకు లోకం, వాడు లోకం వాడిదండి అనుకున్నామే, అలాగా శివుడే నాకు లోకం అనుకుంటున్నాడు అనమాట. నీతోడిదే లోకమై మనువాడు. అంతేగాని ఇక్కడ కూర్చుని ఇంకా రాలేదే ఇంటికి వెళ్ళాలి, తొందరగా వస్తే మన ఇద్దరం వెళ్ళిపోదాం అనుకోను. నువ్వెక్కడుంటే అక్కడే నాకు, నీతోడిదే లోకమే. నేను నన్ను ఊరికి రమ్మన్నది నేను ఎలాగూ నా ఊరు వెళ్ళాలి కనుక నువ్వు రావయ్యా అని పిలవలేదు. చూడండి ఎంత రహస్యం ఉంది, నేను ఎలాగూ నా ఊరికి వెళ్ళాలి కనుక నువ్వు రావయ్యా అని కాదు, ఒంటరిగా పాపం ఇక్కడున్నావు, ఆ ఊరు వస్తే నీకు అన్నీ పెట్టచ్చిన కోరికతో అన్నాను తప్ప మరేం కాదు అన్నట్లుగా. నాకు కావాలి నువ్వే, కనువాడ నీ కరుణ, నీ మౌనంబు చిత్తంబు వచ్చిన చోమానుదు గాని, నిన్నిప్పుడు కస్తిం పెట్ట నాకేటికి. నీకున్న మౌనం నీకు ఇష్టం వచ్చినప్పుడు వదిలే, నిన్నెప్పుడు ఎందుకు చికాకు పెట్టడం అని అక్కడ కూర్చున్నాడు. అంటే ఇన్ని మాట్లాడుతూ నా మాటలతో ఆయన తొందర పెట్టి గాభరా పెట్టి ఇబ్బంది పెడుతున్నానేమో, కాబట్టి ఆయన మౌనం ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన మానతాడు అని ఆ మహాదేవుని ఉడుమూరికి రమ్మనచ్చు ప్రార్థించిన పలుకకుండిన తదీయ భక్తి పరవశుండై కూర్చున్నట్ట. కూర్చున్నవాడు ఆ దృష్టిని అటు ఇటు చెదరనివ్వడం లే, అలాగా పరంజ్యోతిని చూస్తున్నాడు ఆయన, ఆ శివజ్యోతిని దర్శిస్తున్నాడు. శివలింగాన్ని చూస్తున్నాడంటే ఆ శివజ్యోతిని దర్శిస్తున్నాడు, దృష్టి అటు ఇటు వెళ్ళడం లేదు. అలా చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు అలా స్రవిస్తూనే ఉన్నాయి, కంటికి మంటికి ఏకధారగా ఆ శివుణ్ణే చూస్తూ కూర్చున్నట్ట. అందుకే ఆయన పేరు తిన్నడు. ఏం పెట్టారో తల్లిదండ్రులు, ఆయనకు వంకల్లో తిన్నదనం తప్ప. వంకలంటే కాసేపు కూర్చుంటుంది అక్కడ, వెంటనే ఇటు పక్కకి వెళుతుంది, పోనీ అక్కడైనా తిన్నగా ఉంటుంది మళ్ళీ అటుపక్క నుంచి ఇంకో వైపు పోతుంది. కనుక మన మనస్సుకి తిన్నడు లక్షణం రావాలి, అంటే తిన్నగా ఉండడం చేతనం వాళ్ళ దీనికి, ఈ తిన్నగా ఉండదుగా వంకలు పోతూ ఉంటుంది. ఇక్కడ తిండి గమనించండి, తిన్నడు అనే పేరు సార్థకత, భక్తికి పేరే తిన్నదనం, భక్తికి పేరే తిన్నదనం, తిన్నదనం ఉండడమే భక్తి అనమాట. అంటే సూటిగా ఏకాగ్రంగా అటు ఇటు చలించకుండా ఉండేటువంటి ఏ ధ్యానం ఉన్నదో అదే భక్తి. ఆ ఏకాగ్రత అని తిన్నడు అనేది పల్లెటూరి మాటలా కనబడ్డా, దానికి సంస్కృతంలో చెప్పాలంటే ఏకాగ్రత శ్రద్ధ అని అర్థం అనమాట. శ్రద్ధే భక్తి యొక్క లక్షణం, ఆ శ్రద్ధే తిన్నడు అని పేరు. తిన్నడు అంటే మూర్తి కట్టిన శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఎలా ఉన్నాడంటే సంపెగ తావి భృంగిన భృంగంబు తెరంగునా అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు చూడండి, సంపెగ తావి భృంగిన భృంగంబుట అంటే తుమ్మెద ఏ పువ్వు దగ్గరికైనా వెళుతుంది కానీ సంపెంగ దగ్గరికి తొందరగా వెళ్ళదుట, వెళితే దానికి ఒక బాధ ఉంది, ఎందుకంటే సంపెంగ దగ్గరికి వెళితే ఆ పువ్వును వదిలి మరో దగ్గరికి వెళ్తాం, అందులోనే ఉండిపోతుందిట. ఆ ఉండిపోవడం ఎలా ఉండిపోతుందంటే అలా ఉండి ఉండి అందులోనే పోతుందిట, మరి బయటికి రాదట. అలాగా స్వామిని చేరుకుని మరి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయినట్లుగా సర్వము ఆయనకే సమర్పణ చేసి అక్కడే ఉండిపోయాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఉండిపోతే ఈ లోపల పూర్తిగా తెల్లవారింది, మిగిలిన వాళ్ళు నిద్రలు లేచారు, అక్కడ పడుకున్న వాళ్ళు వెంటనే యువరాజు గారి కోసం చూశారు, ఎందుకంటే ఆయనతో పాటు తిరిగి క్షేమంగా ఊరికి వెళ్ళకపోతే రాజుగారి చేత దండన వీళ్ళకి తప్పదు. అందువల్ల చుట్టూ చూశారు, యువరాజు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకున్నారు. అప్పుడు జాడలు కనబడ్డాయి. ఒక వనవరాహం వెంట ఈయన పరిగెత్తిన జాడలు. ఆ జాడలు పట్టుకుని క్రమంగా వచ్చారు. వచ్చేటప్పటికల్లా కనబడ్డాడు ఈయన. ఎలా కనబడ్డాడు అంటే, కన్నీరు అలా కారుతూ ఉండగా శివుణ్ణి దర్శిస్తూ కనబడ్డాట. అతన్ని చూసి, అన్నా, నిన్నెలయించి తెచ్చిన వరాహం వెందుపోయిన్, మమ్మున్ కన్నన్ మన్నన చూడవేమిటికి, మేమందరం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా వైపు ఒక్క చూపు కూడా విసరడం లేదంటయ్యా నువ్వు. వడిన కన్నీరు కారంగా ఏమన్నం పల్కవదేమి కారణం, మేము ఎన్ని మాట్లాడుతుంటే జవాబులు చెప్పడం లేదు సరిగదా, అలా కన్నీరు ఖర్చుతూ ఉన్నావే. వేటాడంగా ఏతెంచి ఇట్లున్నన్ తల్లి తండ్రియున్ మరుగరే ఉల్లంబులోనక్కట. వేటాడడానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ కూర్చుని ఇలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మా నాన్న బాధపడరా, కనుక వెళ్ళిపోదాం అని మనం నిజానికి వేటకు బయలుదేరాం. కానీ ఇంకా పాతిక భాగం కూడా మనం నైపుణ్యం చూపించలేదు, ఇంకా మొదటి స్థితిలోనే ఉండిపోయాం. అప్పుడే నువ్వు వచ్చి ఇక్కడ చదిగిలు పడిపోయావు, ఏడుస్తున్నావు ఎందుకో తెలియడం లేదు. రాజుగారి పుత్రుడివేనే నీకు ఈ బేలతనం తగసుమా, తిరిగి వెళ్ళిపోవాలిరా. అంతేకాదు, నువ్వు ఎంత పిలిచినా పలకడం లేదు ఎప్పుడో, మేము నిన్ను వదిలిలా వెళతాం. ఒకవేళ వెళ్ళినా నిన్ను డించిపో మనసు మా కొక్కింత రానేర్చునే. మీ తోబుట్టులు తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నీ అన్నదమ్ములు తల్లిదండ్రులు వీళ్ళందరూ చెలుల్ మీరల్ల ఏ తేరగా మా తిన్నండి ఇప్పుడు ఎందుపోయిన నినన్ మా ప్రాణములు పోవే. అక్కడికి వెళ్ళిన వెంటనే మీరంతా వచ్చారు సరే మా తిన్నడేడి అంటే మా ప్రాణాలు పోవా చెప్పు, అందులో రాచవారి బిడ్డవి. ఆ కారణం చేత మమ్మల్ని తిట్టించకుండా మమ్మల్ని హింసింపజేయకుండా రావయ్యా అని చెప్తే, చివరికి ఎప్పటికీ పలకపోయేటప్పటికల్లా పాదాలు పట్టుకున్న అంత గట్టిగా రావయ్యా అని. ఎందుకంటే పలకకూడదని కాదు, ఈయనకి లోకంతో మాట్లాడాలని కాని లోకాన్ని చూడాలని కాని లోకమొకటి ఉందని కాని స్పృహలేదు. అది విశేషం అన్నమాట. విశ్వాన్ని సైతం విస్మరించి విశ్వనాథుడితో తన్మయుడైపోయినటువంటి స్థితిలో ఉన్నాడాయన. కానీ వీళ్ళ ఏడుపులు వీళ్ళ రొదలు వీళ్ళ యొక్క ఆ కాళ్ళు పట్టి గుంజడం ఇంతా కూడా ఎట్టకేలకు చాలాసేపటికిట శివలింగ సంగత భంగుర హృదయాంతరంగుండకు శబర పొంగ వండు కృపాపాంగుండే చిరునవ్వు నవ్వి ఆ వనచరులకిట్లనియే. చాలాసేపటి తర్వాత ఆ శివుడి వైపు కట్టేసిన చూపుల్ని క్రమంగా ఇటు తిప్పంటున్నట్ట. ఈ లింగములో ప్రాణము కాలము కడదాకా ఓడగట్టిన దూలంబై లంకెనుండ చేసింది. నా ప్రాణాన్ని ఈ శివలింగంతో కట్టేశాను. ఎలా కట్టేశాను అంటే ఓడగట్టిన దూలము అని చెప్పాడు. ఓడకు ఒక దూలాన్ని కట్టి తెరచారు కడతారు, అది తీయడానికి వీల్లేదు, అదే విధంగా కట్టేశానయ్యా. నాకు ఆయనకి ఉన్న బంధం ఆత్మబంధం, సహజ బంధం. శివుడికి జీవుడికి ఉన్న బంధం సహజ బంధం. మిగిలిన బంధాలన్నీ వచ్చిపోయే బంధాలు. వచ్చిపోయే బంధాలే నిలిచిపోయే బంధాలనుకుని నిజమైన బంధాన్ని వదులుకుని ఈ బంధాలలో తగులుకుని ఇవి ఎలాగూ నిలిచేవి గనక కావు గనక వాటి నుంచి విడిపోయి అధఃపతనమైపోతూ ఉంటాడు జీవుడు. కనుక శాశ్వతమైన శివబంధం ఇన్నాళ్ళకి లభించింది వీడికి. కనుక ఏమంటున్నాడు, ఈ లింగములో ప్రాణము కాలము కడదాక. ఎప్పటి వరకు కూర్చుంటావంటే ఎప్పటి వరకు ఏంటి, నేను ఉండే వరకు ఇక్కడే ఉంటానన్నాడు. విశేషం ఇంకేం చెప్పండి, ప్రాణము కాలము కడదాక ఎప్పటి వరకు ఉంటానని సమయం చెప్పలేను, ఇక్కడే ఉంటాను. ఎలా దుందుడుకు పల్లెకేకుడు మీర, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, మీరు వెళ్ళిపోండి పల్లెకు, నేను రానని కాదు వస్తాను. ఎప్పుడో తెలుసా, నా వెంట ఇతడు వచ్చిన నే వచ్చేది మిమ్ము గూడి ఇప్పుడు, లేదా ఏ వంక అభవుడుండినా ఆ వంకనే తోడునీడయ్యి వసయింతు, నాతో ఈయన వస్తే వస్తాను, లేదా ఈయన ఎక్కడుంటే అక్కడ ఉంటాను. అది విశేషం, మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండాలన్నాం కాదు, ఆయన ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. అది అలా చెప్పి ఒక్క మాట చెప్తున్నాను వినండి చివరిగా, అదేమిటి అంటే, నాకుంచుట్టము తల్లిదండ్రులు చెల్లులు నాతుండు ఈ దైవమే. ఒక్క మాటలో చెప్పాడు, నాకుంచుట్టము తల్లిదండ్రులు చెల్లులు నాతుడు ఈ దైవమే. నాకు సర్వమేనయ్యా సర్వమయ్యనే, ఎంత గొప్ప విశేషం. మనము అంటాం, త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఒక ఆయన శ్లోకం రాసేది కనుక మనం కంఠస్థం పెట్టాం కనుక అంటాం, కానీ అనుకుంటామా అనుకో, అనడం వేరు అనుకోవడం వేరు. ఇక్కడ ఆ శ్లోకం కంఠతారాకపోయినా ఆ మాట అంటున్నాడు తిన్నడు. హృదయంలోంచి వచ్చిన మాట, ఎక్కడి నుంచో వచ్చి మనలో కూర్చున్న మాట కాదు, మనలోంచి వచ్చిన మాట కావాలి. అంత మాట ఎంత నిష్ఠతో అంటున్నాడు చూడండి, నాకు చుట్టము తల్లిదండ్రులు చెలుల్ నాధుండు ఈ దైవమే. అయితే నాకు ఈయన సర్వస్వం, నాలాగే మిమ్మల్ని పడుండమని నేను చెప్పను. మీకిచ్చో పని లేదు కస్తి పడగా. ఈ కస్తి అనేది కూడా మంచి పల్లె పదాలు. మీకిచ్చో పని లేదు కస్తి పడగా, నాతో పాటు కష్టపడాల్సిన అవసరం మీకు లేదు, మీ పల్లెకున్ బొండు వెళ్ళిపోండి, ఎలాగోలో సాధిద్దాం, ఇవాళ కాకపోతే రేపు అనుకుంటే వృధాసుమ, మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుంచి నేను కదలను అన్నాడు. స్వామి ఎంత స్థిరుడో మన భక్తి అంత స్థిరత్వంగా ఉండాలి. అందుకే కాళిదాస్ చెప్పాడు, సస్థాణుహు స్థిర భక్తి యోగ సులభ అని. శివుడు దేనికి సులభుడు అంటే స్థిర భక్తి యోగానికి సులభట, స్థిరమైన భక్తి యోగానికి సులభుడు. అందువల్ల స్థిర భక్తి యోగం సిద్ధించిన మహాయోగి అయినటువంటి తిన్నడు అంటున్నాడు, నేను ఇక్కడి నుంచి కదలను, కారాకూరంబులు చేసి నేను కదలిని రాను. కారాకూరములు అంటే గొడవలు అనే దానికి వాడే జాతీయం, పల్లె జాతీయపు పలుకుబడి. కారాకూరంబులు చేసిన కదలి నేనాను, ఇచ్చటం ప్రాణంబుల్ పోకార్తు తుది నాదు వేలుపునకై. ఇంకా మీరు ఎక్కువ గొడవ పెడితే ఈ శివ సన్నిధిలో నా ప్రాణాలు తీసేసుకుంటాను. బొంకన్ నిజం వింతయున్, ఇదేదో ఆవేశంగా చెప్తున్న మాట కాదు, నిజం చెప్తున్నారు సుమా అని మరి మాట్లాడడం మానేసట, చెప్పదలుచుకున్నది చెప్పేశాడు కదా అని శివు క్రమ్మర తిన్నాడు. మనమును నిలుపుకొని తనువు మరచిన బుద్ధిని, అదే విశేషం, తనువు మరచిన బుద్ధిని చాలా విశిష్టమైనటువంటిది. అందుకే తనువు మనువు విడిచి తనయుళ్ళ చుట్టాల నాడి విడిచి సంపదాడి విడిచి అన్యమెరుగక నన్నెవడ తలుచుకుంటాడో వాడి వినువను వాని విడువను ఎట్టివారినైనా అంటాడు నారాయణుడు. తనువు మనువు విడిచి తనయుళ్ళ చుట్టాల సర్వము విడిచిపెట్టి అన్యమెరుగక నన్నే ఎవడ పట్టుకుంటాడో వాడిని నేను వదలను. పట్టుకున్న వాడిని వదలని పట్టునాడు, ఒక్కసారి పట్టుకుంటే నేను వదలను. అందుకే పట్టి విడువరాదు, నా చేయి పట్టి విడువరాదు రమా అంటాడు త్యాగరాజస్వామి. పట్టుకుంటే వదలడు, ఆయన పట్టుకోవడం కాదు, ముందు మనం పట్టుకోవాలి. మనం పట్టుకున్నామా మరి మనం వదలకుండా ఆయన గట్టిగా పట్టుకుంటాడట, అదే ఆయన యొక్క కారుణ్యం. అది ఇక్కడ చెప్తున్నాడు, తనువు మరచిన బుద్ధిని, ఈ మాట ఉన్నదే విశేషం. తానేమిటో కూడా మర్చిపోయాడు, దేహభ్రాంతి వదిలేయడం అనమాట. దేహం విస్మరించాడు దైవాన్ని చూసిన వెంటనే. ఆ విశిష్టతతో మునుపటి తెరగున ఉండిన వనరుచు వనచరులు చనిది వలసిన రీతి, ఇంకా చెయ్యలేక చేసేదేమీ లేక వాళ్ళు వేదన పడి వెళ్ళిపోయారు ఈ మిగిలిన భోజనందరూ కూడా. ఇంక ఈయన గారికి ఇప్పుడు వెంటనే, నా మానాన్నే నేను చూస్తూ కూర్చున్నాను గాని ఈయన బాగోగులు చూసుకోవద్దా అనుకున్నట్ట. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడు ఈ అడవిలోన ఒంటి మహేశుండు, ఇన్నెగులు మన్పవలదా కన్నారంగనిన బంటుగల ఫలమనుచు. పాపం ఎన్నాళ్ల నుంచి ఉన్నాడు ఈ అడవిలో, ఎన్నాళ్ళ నుంచి పస్తున్నాడు. పోనీ ఎన్నాళ్ళు పస్తున్నాడు కూడా, ఇక మీద కూడా పస్తున్నాళ్లే అని వదలడానికి లేదు. ఎన్నాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు, ఇప్పుడు కన్నారం కనిన బంటు గల ఫలము, ఇప్పుడు కన్నారా చూసుకోవడానికి కూడా దొరికాడు కదా. కాబట్టి నేనున్నాను గనక మంచి భోజనం పెట్టాలనుకున్నాడు. ఈయన దృష్టిలో మంచి భోజనం కరకుట్లు, కాల్చి తెచ్చిన మాంసపు వంటకాలు అంతే. యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ అన్నారు. నీ అన్నమేదో భగవంతుడికి అదే నివేదన, నీ భాష ఏదో భగవంతుడికి అదే నివేదన అన్నాడు. అందుకే తెలుగులో పిలిచినా, తమిళంలో పిలిచినా, హిందీలో పిలిచినా, సంస్కృతంలో పిలిచినా, దేనిలో పిలిచినా పలుకుతాడు స్వామి. అంతేగాని మంత్రంతోనే పట్టుకుంటానంటామా, కాదు, ప్రేమతో పిలిస్తే ఆ ఆర్తితో ఓయిని ఏడిస్తే ఓంకారంలో భావిస్తాట, అది స్వామి యొక్క కరుణ. అందుకే ఎందుకయ్యా ఏ అన్నం పెట్టినా తింటాడు అంటే ఆకలి లేనివాడు గనక, అన్నం అవసరం లేనివాడు గనక. అన్నం అవసరం శరీరాన్ని పోషించుకునేవాడికి ఉంటుంది గనక వాడు అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏది పెడితే తినకూడదు. శివుడే తిన్నాడు కదండి, ఏది పెడుతుంది మేము తింటాం. ఎందుకంటే శివుడు విషం తాగాడు కనుక మేము ఏదైనా తాగుతామేమో భక్తులు కూడా కనబడుతుంటారు మనకు అప్పుడప్పుడు. కానీ ఆయన విషయం లోకరక్షణ కోసం తాగాడు కానీ టేస్ట్ చూద్దామనో వ్యసనం కోసమో తాగలేదు ఆయన. ఎందుకంటే అవసరం లేదు గనక, అన్నం ద్వారా శరీరం పోషించుకోవలసిన అవసరం ఉన్నవాడికి నియమాలు, కానీ అన్న ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడికి నియమం ఏమిటి? ఆ అన్నము ద్వారా, ఇస్తున్న పదార్థం ద్వారా ఇచ్చేవాడి భక్తిని చూస్తాడు. నివేదన అంటే అది, తత్పదార్థం ద్వారా వ్యక్తీకరిస్తున్న ప్రేమ అని. ఒకటి దగ్గరికి వెళ్ళి మనం ఒకటి సమర్పించామంటే మన హృదయంలో ఉండే ప్రేమను చూపిస్తాం. కానీ లోకం ఎలాంటిది అంటే మనం ఇస్తున్న వస్తువు ఎంత ప్రేమతో ఇచ్చేమన్న చూడదు, వాడికి అది ఎంత అవసరం ఉందో చూస్తుంది. వాడికి అవసరం బాగా ఉంటే ఆ ఇచ్చేవాడి మీద ప్రేమ పెరుగుతుంది, వాడికి అవసరం లేని వస్తువును కొట్టి తీసి పక్కన పడేస్తాడు. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి బొకే ఇస్తే ఆ బాగుంది అంటాడు, పక్కన పడేస్తాడు. కానీ పరమాత్మ అలా కాదు, అతి ప్రేమగా హత్తుకుంటాడు, అది విశేషం. అందుకే ఇవ్వాలి ఎవడికంటే ఆయనకే, అందంగా అందుకునేవాడికి ఇవ్వాలి, కానీ సరిగ్గా అందుకోవడం కూడా చేతగానటువంటి మానవులకి ఇవ్వడమా, కనుక ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి, ఏది ఇవ్వాలన్నా ఆయనకే ఇవ్వాలి. పుచ్చుకోవలసిన వాడు ఆయనే, ఇవ్వవలసిన వాడు ఆయనే. ఇచ్చు పుచ్చుకోవడాలు రెండు ఆయనతో సాగితేనే ఆనందం, అది విశేషం అన్నమాట. అందువల్లనే తిన్నండం తట దేవ దేవునకు భక్తిని తృప్తిగా వింప ఆసన్న గ్రావ మహాటవులు తిరిగి తిరిగెట్ట. తిరుగుతూ వెళుతూ ఉంటే ఒక చోట మంచి బలిసిన వరాహం కనబడింది. ఆ వరాహం ఎలా ఉందంటే తన దంష్టలతో ఒక చెట్టును రాస్తోందిట, అంటే తన కోరలతో ఒక చెట్టును రాస్తున్నటువంటి వరాహాన్ని చూసి దానిని ఒక వేటు వేసి దాన్ని కాల్చి అగ్నితో ఆ మాంసఖండాన్ని రెండు దప్పల్లో పెట్టుకున్నాడు. ఏదో ఒక దప్పతో తీసుకెళ్దామని కాదు, ఆయన కడుపు నిండా పెట్టాలని చేతనైనంతగా రెండు చేతులతో పట్టుకున్నాడు. మరి ఏదో పూజ చేయాలి కదా, మరి దానికి అన్ని సమగ్రంగా పెట్టుకుని వస్తున్నట్ట ఆయన. ఆ వస్తున్న తిన్నెన్ని ఆనందంగా చూస్తున్నాడు శివుడు. ఎంత అందంగా ఉన్నాడా తిన్నెడు, పూజ చేయడానికి వస్తున్న భక్తుణ్ణి భగవంతుడు ఎంత ప్రేమగా చూస్తాడో, మనం కూడా చూడాలి ఆ సొగసుని. విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కెలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమొప్పగ వచ్చి భక్తి రాజిల్ల తదంబుమజ్జనము సేయుచు దొప్పల నంజుడు అద్రిరాజల్లుని అరగింపుమనా. ఆ రావడం ఎలా వచ్చారంటే విల్లు ఒక చంక, విల్లు అంటే ధనుస్సు, అది ఒక చంకలో పెట్టుకున్నాడు. అంపపొది వీపున, అమ్ముల పొది వీపునున్నది, దొప్పలు కెలుదోయి, ఆ రెండు చేతులు నిండుగా కూడా మాంసపు దొప్పలున్నాయి. ఇక ఆయన పాప అభిషేక ప్రియుడు నీళ్లు తేవాలంటే చేతి ఖాళీ లేదు, అందుకే ఏం చేశారంటే పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలమొప్పగా తెచ్చి ఆ నోటి నిండా సువర్ణముఖి జలాన్ని పట్టుకొచ్చేట. పట్టుకొచ్చి ముందుగా ఆ నీరుని ఉమ్మి అభిషేకం చేశాడు. చేసి అక్కడ కూర్చొని స్వామి స్నానమైపోయింది ఇంకా తినవయ్యా అన్నట్ట. తినలేదు ఆయన. దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపుమనా, ఇంత గొప్ప మాట వేశారు చూడండి. అద్రిరాజు గారి అల్లుడిని ఆరగించమన్నట్ట. అద్రిరాజు అంటే కొండల రాజు యొక్క అల్లుడు గారిని ఆరగించమన్నాడు. విశేషం అది, కొండల రాజు అల్లుడు అనడంలో కొండ కదులుతుందా చెప్పండి. కనుక మామగారి లక్షణం కొంత ఉందిట, కదలలేదని చెప్పడానికి. కొండల రాజు గారి అల్లుడిని ఆరగించమంటే ఆ పరమేశ్వరుడు ఊరకుండినన్ అని ఊరుకున్నట్ట. వెంటనే ఏంటయ్యా తినట్లేదు అడుగుతున్నాడు. కాలవో కురవ్వవో మాడంగాలేనో చవిగావో కమ్మగావో నీకున్, ఏంటయ్యా సరిగ్గా కాలలేదా, లేకపోతే కొవ్వు సరిగ్గా లేదా చెప్పు, లేకపోతే బాగా మాడిపోయేలా కాలిపోయాయా, నీకు రుచిగా లేవా, నీకు చాలవో లేక ఇవి సరిపోవా, అలవడవో నీ ఒంటికి పడదా, తినవేలా కరకుట్లు పార్వతీశ్వరా చెప్పుమా. ఎందుకయ్యా తినవి కరకుట్లు, కరకుట్లు అంటే కాల్చి తెచ్చిన మాంసపు ముక్కలు అనమాట. ఆకలి కాదు, ఏ ఆకలి వేయడం లేదా స్వామి, లేదా భక్తిని తేకువ కలవా అడగాను. ఎంత ఆకలి వేసినా ఇచ్చేవాడు ప్రేమతో ఇవ్వకపోతే తినబుద్ధి వేయదు మనకి. అందుకే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అంటాడు వేమన. భక్తితో ప్రేమతో పెడితే పట్టెడైనా చాలు, విసురుకుంటూ కసురుకుంటూ పంచభక్త పరమాన్నాలు పెట్టినా తినబుద్ధి వేయదు. కనుక నేనిప్పుడు సరైన ప్రేమ లేకుండా తెచ్చానా, అలా పరీక్షించుకోవాలి, నా భక్తిలో లోపముందా అని పరీక్షించుకోవడం ఉందే అది నిజమైన భక్తులు చేసే పని. అంతేగాని కాసింత ఒక నామం చదివి చుట్టూరా నా భక్తిని గమనించారా లేదా అనుకుంటూ ఈ స్థితి కాదు భక్తిలో ఉండటమనిసింది. తనకి తాను పరీక్షించుకోవాల్సింది భక్తి, అభినయం భక్తి కాదు, సహజమైన భక్తి. ఆ సహజమైన భక్తితో అంటున్నాడు, భక్తిని తెకువ కలవాడగోను తినవేళ కృపన్ సాకగదే నన్నిప్పుడు అర్రాకల పెట్టక పలాశనాశక్తుడవి, దయతో నన్ను కాపాడవయ్యా, నువ్వు తింటే నాకు ఆనందం, నన్ను బాధ పెట్టకు. నెపమొక్కటి కలదే నాపై ఉపవాసము తోడబడలేయుండగా, ఎంత చక్కగా తల్లిలాగే పెడి చూడండి, పిల్లవాడు అన్నం తిన్ను అని అలిగితే నేను తప్పేం చేశానా అని అలక తెచ్చడానికి ఎలా ప్రయత్నిస్తారో అలా అంటున్నాడు. నెపమొకటే కలదే నాపై ఉపవాసము తోడబడలి ఉండక తిండి తినకుండా అలా కూర్చున్నామంటే నేను తప్పు చేశానా చెప్పు అని అడుగుతున్నట్ట. అందుకే అంటారు స్వామికి, తల్లి పసిపిల్లవాడికి పెట్టినట్టు నువ్వు పెట్టు, తండ్రి పిల్లవాడికి ఇచ్చేటట్టు ఆయన ఇస్తాడన్నారు. అంత గొప్ప విశేషం చూడండి. అందుకే జాడతోడ నిచ్చలను సమర్పయా.

అడగడానికి నేను ఏం తప్పు చేశాను చెప్పు, చెప్తే అపరాధ నీకే అపరాధము చేయం కదే, నీకే అపరాధం చేశానో చెప్పు, వెంటనే దిద్దుకుంటాను స్వామి. నీ వారగింపకుండిన జీవనం ఇంకేమిటికి, నీకోసం బతుకుతున్నానయ్యా, నీకోసం తీసుకొచ్చాను, నీకోసం తెచ్చుకొచ్చాక నువ్వు తినకపోతే నేను బతికుండే ఎందుకయ్యా లాభం, ఎంత ఒళ్ళు వేసుకుని ఈ ఒళ్ళు నీ సేవకు వినియోగించకపోయినప్పుడు ఇంకా ఎందుకయ్యా ఈ జీవితం. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక, నీకంటూ వినియోగింపబడినప్పుడు నువ్వు అంగీకరించినప్పుడు ఈ జీవితం వృధా అనుకున్నట్ట అంటున్నాడు శివ. నీ వరగింపకుండిన జీవనమేమిటికి నాకు శివా, నీ పద రాజీవముల మీద ప్రాణములే విడుతునంచు వ్రాలి ఎడవందొడగను ఏడిచెట్ట. ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు తిన్నని భక్తికి శివుడు ప్రసన్నుండయి, ఆయన ఊరుకుంటాడా, భక్తుడి కంట కన్నీరు వస్తే తట్టుకోలేడు స్వామి, ఏడిచే కన్ను చూస్తే వెంటనే చెయ్యి పెట్టి తుడుస్తాడు. అటువంటి దయామయుడు ఆయన. మనం ఎన్నిటికోసమో ఏడుస్తాం, ఆయన కోసం తప్ప. అదే అంటాడు రామకృష్ణ పరమహంస. ఒక ఆయన వెళ్ళి రామకృష్ణ పరమహంసతో అన్నట్ట, భగవంతుడిని చూసారా అని. ఎందుకంటే దేవుడి గురించి చెప్తున్నవాడు ఎవడైనా కనబడితే చాలు, వాడి దగ్గరికి ముందు వెళ్ళి ప్రశ్న వేయడమే. కానీ నిజంగా ఆ ప్రశ్న జిజ్ఞాసతో పుట్టిందా, తపనతో పుట్టిందా, అన్వేషణతో పుట్టిందా అనే ప్రశ్న మనం వేసుకో. అక్కడ వెళ్ళి అడిగితే వెంటనే రామకృష్ణ పరమహంస చెప్పేట, నేను చూశాను అని. మరి నేను చూడలేదు ఏమిటంటే, నేను ఏడ్చానయ్యా. ఎంత ఏడ్చాను నీకేం తెలుసు, నువ్వు ఏడవలే, నువ్వు ఏడిచావా, ఏడవడం రాదండి నాకు అంటే నువ్వు ఒప్పుకొని అబద్ధం. అది నీకు ఏడవడం వచ్చు, కానీ దేనికోసం ఏడవాలో రాదు. నువ్వు బాగా ఏడుస్తావు, నువ్వు ఎందుకు ఎన్నింటికి ఏడవలేదు చెప్పు. ఒక్క రూపాయిని కళ్ళ చూడడానికి ఎన్ని రోజులు ఏడిచావయ్యా నువ్వు, ఒక్క నిధిని కళ్ళ చూడడానికి ఎన్ని నిధులు ఎన్ని రోజులు ఏడిచావు. అలాంటిది భక్తుల పాలిటి పెన్నిధి, శాశ్వతమైన నిధి అయినటువంటి భగవంతుడిని చూడాలని ఒక్క కన్నీరు పొట్టైనా విడిచావా. నేను ఏడ్చానయ్యా, పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఏడ్చాను, మా అమ్మ దగ్గర నిల్చుని ఏడ్చాను, విలపించాను. అనుభవంతో చెప్తున్నాను, పుస్తకం చదివి చెప్పడం లే, అనుభవంతో చెప్తున్నాను. చిట్ట చివరకు అమ్మా నన్ను అనుగ్రహించకపోతే నా బతికెందుకని ఆ తల్లి చేతి ఖడ్గం తీసుకుని నరుక్కోబోతే నా ముందు కనబడింది అయ్యా తల్లి. అప్పటి నుంచి అమ్మను చూస్తూ అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాను నేను అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. అందుకే శంకరాచార్యులు కూడా అంటారు, న మంత్రం నో యంత్రం తదపిచ న జానే స్థుతి మహో, నాహ్వానం జానం తదపిచ న జానే స్థుతి కథ, నజానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం పరం జానే మాత తదనుసరణం కష్టహరణం. అమ్మా నాకు స్తుతులు రావు, మంత్రాలు రావు, కావ్యాలు రావు, పారాయణలు రావు, మరేమిటి ఏది రాదమ్మా, చివరికి నజానే విలపనం ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చాడు ఆయన. అది విశేషం, ఏడవడం రాలేదని విలపించడం ఉందే అది విశేషం. ఈయన ఏడిచాడు, ఎన్ని జన్మల పుణ్యం పండి ఏడిచాడు. అందుకే కృష్ణశాస్త్రి గారు అంటారు, కురియుమురా కన్నీటిని మరిమరి విలపింపుమురా, సరము గుర్చి పరమేశుడి దాల్చునురా పాపి అంటాడు. ఏడు, ఏడిస్తే అన్ని కడుక్కుపోతాయి. ఆ ఆనంద బాష్పములు వెదజల్లి ఏడిస్తే నీ మనస్సు స్నానం చేస్తుందయ్యా. ఆ వచ్చిన కన్నీరు చుక్కలు చుక్కలు పడి నేలపై రాలిపోయాయి అనుకోకు, ఒక్కొక్క చుక్కని ఏరి ముత్యాల్లా చేసి మాల చేసుకుని దేవుడి మెడలో వేసుకుంటాడయ్యా అన్నారు. స్వామికి సమర్పించవలసిన మాల ఏమిటి అంటే కన్నీటి ముత్యాల మాల, అదే కొన్ని వెలగల మణుల మాల అవుతుందయ్యా. అందుకు వ్రాలి ఏడవందొడగన్ పదములపై వ్రాలి, ఎందుకు ఏడ్చాడు, ఇంత ఏడ్చినా నాకేమీ ఇవ్వవేంటయ్యా బాబు, నేను నమ్ముకున్నా నాకు ఇన్ని కష్టాలు ఏంటయ్యా బాబు అని అడగలేదు. అది విశేషం. స్వామి తినవయ్యా, నన్ను తీసుకోవయ్యా, నన్ను తీసుకో అది అడిగితే ఏడుపుడిపి ఏడుపు పొగొట్టి సరగుణ కరకుట్లన్నా తినియదలేలమ్మని, తొందరగా ఇవయ్యా తింటానన్నట్టు చూడండి. తింటూ వెంటనే లేచాడు ఈయన, లేచి ఆ ఏడుస్తున్నటువంటి తిన్నడు లేచి ఆ రెండు చేతులతో ముఖం కన్నీళ్లు తుడుచుకుని ముదమంది లేచి అవధానమునన్ అందియ్యా, మాటి మాటికి ఇస్తున్నట్ట. ఒక ముక్క తిన్న వెంటనే మరొక ముక్క ఇస్తున్నాడు. ఇలా అందియ్యా శివుడు తెగ ఆనందించుచు ఆరగించినన్, చాలా ఆనందంగా ఆరగిస్తున్నట్ట. అంటే ఎవరైనా ప్రేమగా పెడితే వారి మనసు నొచ్చుకుంటుందేమోనని బాగోలేకపోయినా బాగుందంట మనం. ఇలాగ మనకే అవతలి వారి మనస్సును నొప్పించకూడదు అన్నప్పుడు పరమ భక్తవత్సులు అడిగినటువంటి పరమేశ్వరుడు ఇతడి మనస్సు ఆనందించాలని, చాలా బాగుందయ్యా మంచి రుచిగా ఉంది అంటూ తెగ ఆనందించుచు ఆరగించిన ముదమున మిన్నంది పులిందేంద్రుడు. తింటున్నాడంటేనే ఆనందం, తింటూ మెచ్చుకుంటున్నాడు అనగానే ముదము కాస్త మిన్నందుకుందిట, అంటే ఆకాశాన్ని అంటుకున్నంత సంబరంతో కానందిరుగుచు ఇట్లు దినదినంబును గొలువన్, అడవిలో తిరుగు రోజు కొచ్చుకుంటున్నట్ట. ఈయన ఇలా కొరుచుకుంటూ ఉంటే మరొక ఆయన రోజు కొరుచుకోవడానికి వస్తున్నాడు. తిన్నడి కథ ఎంత దివ్యంగా ఉంది చూడండి. ఇలాంటి గొప్ప కథని కూడా మన వాళ్ళు ప్రజారంజన అనే దృష్టితో చాలా చాలా పిచ్చి పిచ్చిగా తీశారు. ఒక

మహానుభావుని చూపించడానికి మరో మహానుభావుని తగ్గించనక్కర్లేదు. ఇద్దరిలో ఉన్న మహానుభక్తుని చూపించాలి. అందుకే అసలైన కథను ఇక్కడ గమనించండి. ఈయన ఇలా కొలుచుకుంటుంటే మరొక ఆయన నిత్యం కొలుచుకోవడానికి వచ్చేవాట. ఆయన ఎలా వచ్చేవాడంటే పంచాక్షరీ పూత భసిత త్రిపుండ్రత త్రిపుండ్రాంకితాంగ భాగములు స్నానార్ద్ర శిఖయు క్రమకృత గ్రంథి సూత్రవ్రాత రుద్రాక్ష భూషణంబుల్ శైవ భాషణములు ఆగుల్భలంబమానంబు శోణంబైన దొత్రంబు ఉపవీత సూత్రములు కరగృహీతాభిషేక క్షీర సంపూర్ణ భాండంబు పుష్పక రండకంబు కుండవజ్జయు ఒకపాటి గుజ్జురూపు ఉత్తరీయంబుతన రంగ యోగి హృదయ గోచరిని కొల్వ శివచిహ్న గోచరాంకుడకుడు వచ్చే శివ బ్రాహ్మణోత్తముండు. ఒక శివబ్రాహ్మణుడు, ఆయన పేరు శివగోచరుడు. ఈయన ఏంటంటే సువర్ణముఖిలో స్నానం చేసి శుచి అయి శుద్ధి అయినటువంటి వస్త్రాలు ధరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ నిండు కుండ నిండా క్షీరాలని తీసుకొస్తూ ఒక చేత్తో మారేడు దళాలు పవిత్రంగా అల్లినటువంటి కుసుమ మాలికలు తెచ్చుకొస్తున్నట్ట. వచ్చి చూసేటప్పటికల్లా ఆ లోపల కనబడ్డ పరిస్థితి ఏమిటంటే అటు ఇటు ఎంగిలి మంగళము లేనటువంటి మాంసపు ముక్కలు అవశేషాలు దొప్పలు పడున్నాయి. స్వామి లింగం మీద ఎంగిలి నీటి చారికలు కనబడుతున్నాయి. చూశాడు, అయ్యో అనుకున్నాడు. మొత్తం శుభ్రం చేసుకున్నాడు, మళ్లీ వెళ్లి స్నానం చేసి మళ్లీ శుద్ధిగా ఇంత పని చేస్తున్నాడు. ఇలా 7 రోజులు గడిచిపోయాడు. 7వ రోజుకి విసిగిపోయాడు పాపం. వచ్చి గుడి చొచ్చి ఈశ్వరేశ్వరుని నిర్మలాంగమేటికి చారికలయ్యి అకట ఇతడికి ఎంగిలి పుల్లియలేల వచ్చెనొక్కు ఈ దుఃఖం ఎటువలే వచ్చువాడ. ఇవన్నీ ఎలాగొచ్చాయి, అసలు నేను ఎలా కొలుచుకుంటున్నాను, కులదైవంబని అల్కి పూసి గుడి ముర్గులు పెట్టి కసేయ లోపలికి ట్లెంగిలి మంగళంబులకు దొప్పలు రాగతంబేమి నిర్మల తోయ స్నపనం బొనక్కిన శరీరంబు ఏటికి నీరువట్టులు కట్టెన్ భవదాత్మశుద్ధికి దిక్కుడుంగా మహాహేయం. స్వామి, నిర్మలమైనటువంటి జలాలతో తెచ్చి అభిషేకం చేస్తే అది చారికలు కడుతుంది, ఈ ఎంగిలి పుల్లలు వస్తున్నాయే, ఇది పరమశుద్ధుడు అయినటువంటి నిత్యశుద్ధుడు అయిన నీకు తగునా స్వామి. దేవా, ఈ కసుమాలము దేవుడి కేల్దోయి నీరు దేహం బంటంగా వెరపెయ్యడు. ఈ కసుమాలముందే ఈ నానా దరిద్రం, దాన్ని ముట్టుకున్న ఈ చేత్తో నీ దివ్యలింగాన్ని ముట్టుకోవడానికి భయం వేస్తుంది అయ్యా అంటున్నాడు. ఆ భయం ఇతడు కొండడం ఇతడు అర్హత. ఆ భయమే తెలియని నిర్భయుడు తప్ప అది కలిగినా పోన్లే, ఎలాగైనా పర్వాలేదు అనుకోలేదు తిన్నాడు. అది విశేషం. అతనికి తెలిసినట్లుగా పూజించాడు, కానీ తెలిస్తే అదే చేసేవాడు. పాప అతనికి తెలియదు, అతని విధానం ఏదో అది. అంతేగాని అలాగే వస్తాడేంటండి, ఇలాగైనా పర్వాలేదు అని స్నానం కూడా చేయకుండా బయలుదేరాడంటే వాడు బద్ధకి అని అర్థం. వాడి పూజ భగవంతుడు స్వీకరించాడు. ఇక్కడ అందుకే వాళ్ళ యొక్క మనస్సును గమనించాలి, ఏ మనస్సుతో ఎలా పూజిస్తున్నాడని. ఇక్కడ ఈయన శివుని పట్ల ఉన్న ఈయన అవగాహనతో ఈయన ఆరాధిస్తున్నాడు, ఆయన అవగాహనతో ఆయన ఆరాధిస్తున్నాడు. ఇందులో సోమరితనం ఇటువంటివి ఇద్దరికీ లేదు. కనుక ఇంత శుచిగా ఆరాధిస్తున్నాడు. కానీ 7 దినములయ్యన్ పొడిమిచడసాగి. ఏమిటి స్వామి, 7 రోజులు అయిపోయింది, నీదు బూటకము. ఎందుకంటే ఈయన కూడా మామూలుగా ఒక లింగం అనుకోవట్లే, శివుడనే అనుకుంటున్నాడు. కాబట్టి నీ కన్ను కప్పి ఎవడు చేయలేడు గనక నువ్వు వాడుతున్న నాటకమా, లేక ఎవరైనా నా మీద ద్రోహం చేస్తున్నారా, చూస్తూ ఉపేక్షిస్తున్నావు, నీకు తెలియకుండా ఎవడు ఈ పని చేయలేడు, ఎవరు చేస్తున్నారు చెప్పు. నీ సఖుడో సుతుండో తరుణీమణియో నిజ సేవకుండో నీవో సకలేశ శుద్ధమగు చున్న నిజాలయ సీమ రోతగా చేసిన వారు నీ కెరుకసేయక సేయ సమర్థులెవ్వరు ఈ దోషము చెప్పవే కరుణతో మది దుందుడికెల్ల తీరగను. చెప్పవయ్యా ఎవరు చేశారు ఈ పని అని బాధపడి, సరే నీకిష్టమైందని పెట్టుకున్నావు గానీ నాకిష్టం కాదయ్యా, నా పూజకు విఘ్నం ఇది, నీకిష్టం విధి గాని నాకా పాపాత్మ చెప్పిన 10 లక్షలు లేకున్నా విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నిలగ్రీవా. వాడెవడో చెప్పవయ్యా, లేదా ఇక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాను, నువ్వు వాడెవడో చెప్పే వరకు నేను అన్నం తినను, ప్రాణాలు విడిచిపెడతాను, ప్రాణంబుల్ విడుతూ నీకై కూడు ఉగ్గబట్టి అన్నం తినకుండా కూర్చొని ప్రాణాలు విడిచిపెడతాను అని తా నూరకై ఉండి ఇంక మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆమరణ మౌన నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోగానే తారాధిప కళాశిఖామణి అనే బాధ్యత, అది ప్రతివాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, నమ్మి కొలుచుకున్న వాడికి సమాధానం చెప్పాలి. వెంటనే కనబడి అంటున్నట్ట, ఏం చెప్పనయ్యా నేను, ఠవఠవ పడ్డ నే టిక్కెమ్మది శివగోచర నీకు, ఎందుకల్లా శివగోచర అలా ఆయాసపడిపోతావు, నన్ను చెంచు ఒకడు శృతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువా. అతనికి పాపం వేదం రాదు మంత్రం రాదు, తనకు తోచిన పద్ధతిలో ఆయన ఏదో చేసుకుంటున్నాడు.
దయ పుట్టుటయ్యున్నది చూసి దయ పుట్టేసిదయ్యా నాకు ఏం చేయమంటావు. ఆ కిరాతని పూజ అంగీకరించినాడా? అంగీకరించ సర్వం శివార్పణం.

ప్రమోధర్మః సమక్షయజ్జలే విశ్వరాజః శ్రోజస్కేతో ఘటనిర్మిత్వావకః ఉదేజ్ఞోజ్ఞర్యథాయేరాన్ ఘృతప్రదీప ఘతయోజ్ఞే ఘతయేత్తమిద్ధ్వస్యాన్నం ఘృతప్రుషత్వాధరిమోదహంతి ఘతమివన్యక్షిదేవాన్ ఆయుర్దాజ్ఞేహిలోమిరేవాహుతం సమిధాహుతం సమాధానోషేక్షిత సమావధానోషేక్షిత్రయాంగం వరసం హజ్యం మిత్రం న సమిధానలించాలో అక్రో విలసే సుత్రవర్ణాముదురోజపుంసతేజయం.

హనవాదీయేతంధరుణేనాం అంతర్వక్ీజన్యం జాతమేదం అధ్వరాజనేత పూర్వ ఆరోహదం దశ సంసర్పయ.

ప్రతిపక్షిందామ్యహం జాతవేదభువనస్యేకృతమోషే అగ్న శ్రద్ధాభిరవాహం సమీ గర్భాభ్యనయమయో అయంతరోజరోజాతోరోజానందోహ అసానోమధ్యయాలయం అవేదవేదపురాణాయ నమోనా అనాదిన ప్రధానం.

ఏమనసః అంతరాజ్యామాసంతికాధిగంతమానా చింద్రవిదేవాసంశంతు దివస్వాణ దివ్యైమ్నా అంతరిక్షణ సర్వశుమాదే అవీరనందమసంప్యాస అత్రయమానంతరణిజంభన్ సశస్వసారో అగ్నవస్తమీచీ కుమాగుంజారమిరగూణవంతాణేనాభిత్రాజిమిోషణ పక్ష్యం దీర్ఘాయిత్రాయ శరంగరే దేవాత్రైముణ్యాయ అహం పదప్యమదిత్తమేత.

ఆత్మాపతిపత్రమిక్షుష్యమే మనుష్యేమే ప్రయాణోమానే పృథివ్యా.

ఉపాధృష్టం జగన్నర్మరామం భాగోమ అదైతాని పరేతాయన్ పరత్వం పారయన్ చేయనం పరాణి హరేం వేద.

ఏకాదిజన్యాప్యతేమానభందే యజ్ఞోదయమిత్వాన్ యజ్ఞమేవానుబంధే ప్రతిష్ఠి.

అప్రియం సాధుని అభయనిచ్చేత యద్ధౌ పశు సమస్యేనో శరీరాయ కుర్వీరన్ బ్రాహ్మణవంత పశు

మహాపదత్వం పంచవింశత్వమాభవతి చతుర్వింశబ్దమారత్వం వత్సల కరిపాదేతస్మిన్ సంవత్సరేణిత్రాచారదన్నం పంచవింశమభవతి మధ్యద క్రియతే మధ్యదోకీర్ణమిదం జినోతి అథో మధ్యదేవ ప్రజానామోధ్యేయతే అభిర్వాజుమం ప్రదక్రియే తస్వాదంతే ప్రజాస్వమే సందే అంతరక్రియతే.

అనుభవ్యే నష్యతే పంచదశారణ్య పక్షోవతి సప్తదశారణ్య సప్తాన్వయాగస్ అన్యతర అభివతి.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
0: ఓం నమః శివాయ.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

శిష్యాస్తు చిన్న సంశయా. సంశయా శిష్యాస్తు చిన్న సంశయా. సంశయా గడబడ కర్తా హే. ఓం. పాంచ్ శ్లోక్ మే భగవాన్ గురుమూర్తి శివస్వరూప్ దక్షిణామూర్తికి స్తుతి కీ గయి హై. స్తోత్ర కి హీ స్తుతి హై. ఏక్ శ్లోక్ హమ్ కల్ పఢ్ రహే థే పర్సో. అబ్ హమ్ ఆగే బఢేంగే తో టైమ్ కమ్ హై హమారే పాస్ లియే. వట్ అ వీట్ అపి సమీపే భూమి భాగే